ఆకాశవాణి అనంతపురం కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 7వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 మే నెల 27వ తేదీ బుధవారం సమయం 5:58 దాటి 20 సెకండ్లు 101.7 MHz ఈనాటి ఉదయ ప్రసారం ప్రారంభం. శ్రోతలకు సుప్రభాతం. మా ప్రసారాలకు స్వాగతం.

ಅಧರ ಮಣಿ ಸಮೀಪಂ ಪ್ರಾಪ್ತವತ್ಯಾಂ ಭವತ್ಯಾಂ ಕಥಯ ರಹಸಿ ಕರ್ಣೇ

0: భక్తిరంజన కార్యక్రమంలో శ్రోతలెంతవరకు శ్రీకృష్ణ కరుణామృతం విన్నారు. గానం చేసిన వారు శ్రీమతి పి. సుశీల. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వినిపిస్తున్నారు శ్రీమతి గొల్లాపిన్ని విమలాదేవి గారు.
1: నేను అసక్తుడను అని ఏనాడు అనుకోవద్దని స్వామి వివేకానందుల వారు చెప్పిన మాటలను మనం తప్పక గుర్తుంచుకోవాలి. అమెరికాలోని చికాగో నగరాన సర్వమత మహాసభలకు వెళుతూ సభలో పాల్గొనే ప్రతినిధులందరికీ వారి వారి దేశాల నుండి ధృవీకరణ పత్రాలు ఉండాలని తెలుసుకున్న స్వామీజీకి ఆ వార్త అసలిపాతంలో తగిలి నిరుత్సాహపడినా భగవంతుడిపై భారం వేసి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా ఆయనకు మిస్ కాథరిన్ బార్తో పరిచయం ఏర్పడి బోస్టన్ నగరంలో ఆమె కోరిక మేరకు అతిథిగా ఆమె వెంట వెళ్ళి ఆమె ద్వారా ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్స్తో పరిచయం ఏర్పడినందున ప్రొఫెసర్ రైట్స్ సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని పరిచయం చేస్తూ లేఖ వ్రాసి ఇచ్చినారు. కొన్ని ఇబ్బందులు కలిగిన స్వామి వివేకానందుల వారు మనోధైర్యంతో సభలో చక్కగా ఉపన్యసించారు.

0: పత్రాలు ఉండాలని తెలుసుకున్న స్వామీజీకి ఆ వార్త అసనిపాతంలో తగిలి నిరుత్సాహపడినా భగవంతునిపై భారం వేసి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా ఆయనకు మిస్ కాథరిన్ బార్తో పరిచయం ఏర్పడి బోస్టన్ నగరంలో ఆమె కోరిక మేరకు అతిథిగా ఆమె వెంట వెళ్ళి ఆమె ద్వారా ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్స్తో పరిచయం ఏర్పడినందున ప్రొఫెసర్ రైట్స్ సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని పరిచయం చేస్తూ లేఖ వ్రాసి ఇచ్చినారు. కొన్ని ఇబ్బందులు కలిగిన స్వామి వివేకానందుల వారు మనోధైర్యంతో సభలో చక్కగా ఉపన్యసించినారు. అందరిలాగా మిస్టర్ అండ్ మిసెస్ అని సంబోధనతో కాక సోదర సోదరీమణులారా అని సంబోధించి మన సంస్కృతిని చాటి చెప్పినారు. నదులన్నీ వంకర టింకరగా ప్రవహించినప్పటికీ సముద్రాన్నే చేరుతాయి. మతాలేవైనా అభిప్రాయాలు వేరువేరైనా భగవంతుణ్ణే చేరుతాము. దీనికి భక్తి ప్రధానమని మానవత్వాన్ని గురించి తడబడకుండా అనర్గళంగా ఉపన్యసించి అందరిలో భారతీయత గొప్పతనాన్ని గురించి నాటుకునేలాగా చెప్పాడు. మొత్తం మీద మహాత్ములు చెప్పిన భగవంతునిపై భక్తితో కూడిన ఏకాగ్రత, మన మనస్థైర్యము, ఆపదలలో అకుంఠిత దీక్షాధైర్యములు, చెట్టు వలె ఇతరులకు సహాయం చేసే సద్బుద్ధి స్వామి వివేకానందుల వారు మనకు తెలిపినట్లు నేను అశక్తులను అనే భావనను వీడి సర్వశక్తి సంపన్నుడననే మనస్థైర్యంతో మనుగడ సాగించటం ముఖ్య ధర్మములు. ఇవి భగవంతునికి ప్రీతిపాత్రములైనవి. అందుకే పెద్దల మాటలను, ధర్మాలను అనుసరిద్దాం. మన ముందు తరం వారికి మార్గదర్శకులవుతాం. వివేకానందులు సందర్శించిన అనంతరము వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవారు. వారికి భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసములు ఉండేవి. అయితే వివేకానందుల భక్తి విశ్వాసాలను పరీక్షించాలన్న ఉద్దేశ్యంతో స్వామివారి మిత్రుడు సందర్శించిన జీవి నిర్వహణకు కావలసిన కనీస అవసరాలైనా ఉంచుకోకుండా వెళ్తున్నారే, మీ అవసరాలను నా దేవుడు తీర్చుతాడా అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానమిస్తావును, భగవంతుడు నా అవసరాలను తప్పక తీరుస్తాడు అని తెలిపినారు. ఓసారి సంచారంలో స్వామివారు ఏమీ లేకుండా బయలుదేరుతుండగా స్వామివారి మిత్రుడు గమనించి ఆయనకు ఆ రోజున ఆహారం పానీయములు ఎలా దొరుకుతాయో అని స్వామిని ఆయన తెలియకుండా అనుసరించినాడు. స్వామివారి మిట్ట మధ్యాహ్న వేళలో అలా వెళుతున్న సమయాన హఠాత్తుగా ఓ మహిళ వివేకానందుల వారి వద్దకు వచ్చి ఇంత ఎండలు వెళుతున్నారే, ఈ ఆహారం స్వీకరించి వెళ్ళండి అని బతిమాలింది. ఆమె ఇచ్చిన ఆహారాన్ని స్వామివారు స్వీకరించినారు. ఈ సంఘటన గమనిస్తున్న స్వామి మిత్రుడు ఆశ్చర్యపోయినాడు. అప్పుడు ఆ మిత్రుడికి వివేకానందుల వారి భగవంతునిపై ఎలాంటి నమ్మకం ఉందో తెలిసి వచ్చింది.
1: శ్రీమతి గొల్లాపిన్ని విమలాదేవి గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

పొందాము. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలలో పట్టు పరిశ్రమ ఒకటి. పట్టు పరిశ్రమలో నాణ్యమైన పట్టుగుళ్ళ ఉత్పత్తి, మల్బరీ ఆకు నాణ్యత, వాతావరణ పరిస్థితులు మరియు యాజమాన్యముపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణ ప్రాంతమైన మన దేశంలో మల్బరీ ఆకు దిగుబడి సంవత్సరమంతా ఉంటుంది. కావున తగు విధమైన మెలకువలతో సంవత్సరమంతా పట్టుపురుగుల పెంపకమును చేపట్టవచ్చును. ప్రస్తుతము సమ్మర్లో అంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన పట్టుపురుగుల పెంపకము సాగించే రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పట్టుపురుగుల పెంపకములో అధిక దిగుబడుల కొరకు 24 నుండి 28 డిగ్రీల ఉష్ణోగ్రత, 65 నుండి 85% తేమ, తగిన గాలి ప్రసరించే వీలు కలిగి ఉండాలి. కావున ఈ సమ్మర్లో అధిక ఉష్ణోగ్రత వలన ఎదురయ్యే సమస్యలను నివారించుటలో తగిన మెలకువలను ప్రస్తుతము చర్చిద్దాము. ముందుగా మల్బరీ సాగు గురించి తెలుసుకుందాము. నాణ్యమైన మరియు విజయవంతమైన పట్టుగూళ్ళ ఉత్పత్తి మల్బరీ ఆకు నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మల్బరీ ఆకు పౌష్టికాంశాలతో కూడిన నాణ్యమైన ఆకు నుంచి ఆరోగ్యకరమైన పట్టుపురుగుల పెంపకము సాధ్యమవుతుంది. పట్టుపురుగుల పౌష్టికాహారము కొరకు మల్బరీ ఆకుల్లో 75 నుండి 80% తేమ, 20% కంటే ఎక్కువ పిండి పదార్థములు, 12% కంటే ఎక్కువ చక్కెర మొదలగు గుణాలను కలిగి ఉండాలి. అందువలన నేల రకాన్ని మరియు నీటిపారుదల పరిస్థితులకు అనుగుణంగా మేలైన మల్బరీ వంగడాలైన S36, V1, G2, G4 రకాలను ఎన్నిక చేసుకోవాలి. ఇక్కడ చాకి పట్టు పురుగుల కోసము V1, S36, G2 మల్బరీ వంగడాలను ఎన్నిక చేసుకోవచ్చును. అలాగే పెద్ద పట్టు పురుగుల కోసము V1, G4 మల్బరీ వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. వేసవిలో బాష్పోస్తేకము వలన మల్బరీ ఆకు త్వరగా వాడిపోతుంది. కావున ఆకులో తేమ శాతము తక్కువ అవడమే కాక ఇతర పోషక పదార్థాలు కూడా క్షీణిస్తాయి. అందువలన ఈ వేసవిలో ఎక్కువ సార్లు అనగా నేల స్వభావాన్ని బట్టి 4 నుండి 5 రోజులకొకసారి నీటి తడిని కల్పించవలయును. ఈ సమ్మర్లో తక్కువ ఆహారము తీసుకోవటం వలన పురుగుల పెరుగుదల కుంటుపడి పట్టుగుళ్ళ దిగుబడి తక్కువ అవడమే కాక ఉత్పత్తి చేసిన గుళ్ళ నాణ్యత నిర్దిష్ట రీతిలో ఉండదు. ఈ సమ్మర్లో రోగకారక క్రిముల అభివృద్ధి వల్ల పాలు కారే రోగము అంటే గ్రాసరీ రోగము మరియు నచ్చు రోగాలు అంటే ఫ్లాచరీ రోగాలకు గురి కావడం జరుగుతుంది. దీనివలన పంట నష్టము, జల్లి గూళ్ళ సంఖ్య అధికమవుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల పట్టుపురుగుల గూళ్ళు కట్టే ప్రక్రియ వేగవంతమై గూళ్ళ ఆకారము, దారము, మందము ఒకే రీతిలో ఉండవు. గూడు కవచంలోని పొరలు వదులుగా ఉండటం వలన పట్టుదారము తీసేటప్పుడు చిక్కుబడి ముడులు పడి దారము తీసే సామర్థ్య శాతము అంటే రీలబిలిటీ తక్కువ అవుతుంది. ఈ విధమైన పరిస్థితుల వలన పట్టు రైతులు పురుగులను పెంచేటప్పుడు వివిధ దశల్లో సరైన మెలకువలను అవలంబిస్తే వేసవిలో మంచి దిగుబడులు పొందడానికి వివిధ దశలలో అనుసరించాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాము. పట్టు పురుగుల పెంపకము గది. చల్లటి ప్రదేశంలో ఉత్తర దక్షిణ దిశగా కట్టిన మందమైన మట్టి గోడలు, గడ్డి లేక చిన్న పెంకులతో కప్పిన ఇల్లు మంచిది. ఆస్బెస్టాస్ రేకులతో కూడిన ఇంటిపై గడ్డి లేక కొబ్బరి మట్టలు పరిచిన కప్పుల ఇంటి లోపల ఉష్ణోగ్రతను తగ్గించి చల్లటి వాతావరణాన్ని పొందవచ్చును.

0: పైకప్పు కింద వెదురు పట్టీలు, చార, చెక్కలను జోడించి అటకలను అంటే ఫాల్స్ సీలింగ్ను నిర్మిస్తే గది లోపల వేడిని తక్కువ చేయవచ్చును. మంచి గాలి ప్రసరణ కోసము రేరింగ్ గదికి తగిన సంఖ్యలో కిటికీలు, గవాక్షాలు ఏర్పాటు చేసుకోవాలి. పురుగులను పెంచే గదుల పైకప్పు ఎత్తు నేల నుంచి కనిష్టంగా 12 అడుగులు, గరిష్టంగా 14 అడుగుల ఎత్తు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. పురుగులను పెంచే గదుల పడమటి దిశలో నీడనిచ్చే చెట్లను నాటడం వల్ల గదుల లోపల ఎండ వేడిని తగ్గించవచ్చును. మరియు గది లోపల ఉష్ణోగ్రతను తగ్గించుటకు గది 4 వైపులా వరండాను నిర్మించుకోవాలి. గదుల నేలమట్టము నుంచి 1 అడుగు ఎత్తులో పైపు కప్పు నుంచి కిందకు చిన్న చిన్న కిటికీలను అమర్చడం వల్ల మంచి గాలి ప్రసరించి గదుల లోపల వేడి గాలి బయటకు పంపడం ద్వారా వేడి తీవ్రతను తక్కువ చేయవచ్చును. మధ్యాహ్న సమయంలో కిటికీ ద్వారాలకు తడి గోనె పట్టలను వేలాడదీసి వాటిపై తరచుగా నీరు చల్లటము వలన పురుగులను పెంచే గదుల్లో ఎండ వేడిని తగ్గించి తేమ శాతాన్ని పెంచవచ్చును. హైబ్రిడ్ వంగడాల ఎంపిక పట్టుకాయల దిగుబడి నాణ్యతకు మరియు వాతావరణానికి అవినాభావ సంబంధము ఉంది. పురుగులకు అనువైన కాలాల్లో అనగా వర్షాకాలము మరియు శీతాకాలంలో బైవాల్టిన్ వంగడాలను ఎంపిక చేసుకోవాలి. బైవాల్టిన్లో FC1 x FC2 అనే వంగడాలను కూడా ఎంపిక చేసుకొనవచ్చును. FC1 అంటే CSR6 x CSR26, FC2 అంటే CSR2 x CSR27 అనే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకము వంగడము పంటకు 20 నుంచి 22 రోజులు మాత్రమే పడుతుంది. ఇలాంటి హైబ్రిడ్ ఎక్కువ మోతాదులో మల్బరీ ఆకును తింటుంది. అలాగే వేసవిలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. అనుకూలం కాని కాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకొనుటకు తగు విధమైన సంకరజాతి అంటే క్రాస్ బ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. క్రాస్ బ్రీడ్ రకం అంటే PM x FC2 లేదా CSR2 అనే వంగడాలను కూడా ఎంపిక చేసుకోవచ్చును. మంచి వంగడం సిరి సంపదకు పునాది, మంచి పంటకు పునాది. పట్టుపురుగుల పెంపకంలో అనుసరించవలసిన మెలకువలు. చాకీ పురుగులను పెంచే పద్ధతిలో బాక్స్ పద్ధతి, నీలి పాలిథిన్ కాగితము, ర్యాప్అప్ అంటే మైనపు పేపర్లో మడిచే విధానమును పడకలోని పైన కింద మైనపు కాగితాన్ని కలిపి మడిచిపెట్టి ఉంచడం అనుసరించడం వల్ల పురుగుల పడకలలో 80 నుంచి 85% తేమను కాపాడుకోవచ్చును. మల్బరీ ఆకును సిఫారసు చేసిన సైజు కన్నా కొద్దిగా పెద్దదిగా కత్తిరించి వేయటం వల్ల ఆకు త్వరగా వాడిపోదు. చాకీ పురుగులను పెంచే స్టాండ్ కింద పలుచగా ఇసుకను పరిచి నీటిని చిలకరించటం వలన తేమ శాతాన్ని పెంచవచ్చును. చాకీ తోటకు రోజు నీళ్లు కట్టడం చాలా మంచిది.
1: సేద్యపు సుందులు విన్నారు. అందజేసిన వారు శ్రీ ఎం గోవిందరాజులు గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశ వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్, అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్ల నీరుని కృష్ణా నదికి తీసుకు
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్

0: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
1: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకొని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకొని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకొని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
2: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంకు లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
0: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలయదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత చావడి సంభాషణ, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఇందులో పాల్గొంటున్నవారు శ్రేయతులు బి మధుసూదన్ రెడ్డి, వి చలపతి, నిర్వహణ కుమారి శృతి ప్రియాంక. అనంతరం న్యాయ సలహాలు, కుటుంబ వారసత్వ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి వై సుచిత్ర గారితో పరిచయం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్ విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ, 9:30 అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు, 10:00 రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు, 6:30 చిత్రసీమ, రాత్రి 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారు వినిపిస్తున్న సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్య గానం, 7:45 వికసిత భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 రసధ్వని, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 జాతీయ వార్తలు, 8:40 8:45 అమ్మాయి లెగ్గు అబ్బాయి లెగ్గు నాటిక రచన సమర్పణ శ్రీ ఎస్ఏ సుభాన్, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక, అలాగే రాత్రి 10:00 రాగంతానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనుస్సు. ఇవి నేటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం.

లలిత సంగీతం విన్నారు. గానం చేసిన వారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం.

0: ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It'll open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies power on.
0: Kendra Videshanga Mantri డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives. As maritime democracies, pluralistic societies, and market economies, we share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పిఎం అజయ్ పథకం అమలును ఈ

పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌట్ అయింది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరఠ్వాడ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 23వ శ్లోకం.

ప్లెప్సునా, ఫలాభిలాషలేనట్టి కర్తచేత అరాగద్వేషత, రాగద్వేషాల ప్రేరణ వల్ల కాకుండా సంగరహితం, నేనే గొప్ప కర్తననే భావం లేకుండా కృతం, ఆచరించబడినదియు నియతం, అవశ్య కర్తవ్యంగా శాస్త్రంలో చెప్పబడినదియు అయినటువంటి యత్ కర్మ, ఏ పని కలదో తత్ అట్టి కర్మ సాత్వికం సత్వగుణజన్యమని ఉచ్యతే పెద్దల చేత చెప్పబడుతోంది.

అర్జున, ఒక పని చేసేటప్పుడు దాని వెనకాల పుత్రమిత్రాదుల మీద అనురాగం కానీ, గిట్టని వారి మీద వ్యతిరేకత కానీ ప్రేరకంగా ఉండకూడదు. ఈ పని చేయడంలో నేనే సమర్థుడననే అహంకారం కూడా ఉండరాదు. చేసే పని శాస్త్రవిహితమైన కర్తవ్యంగా ఉండాలి. దాని ఆధ్యాత్మిక ఫలితం మీద కూడా ఆశ ఉండకూడదు. అలాంటి కర్మ సత్వగుణజన్యం. అది కనుక నీలో ఉంటే దాన్ని పెంచుకో. నేనే గొప్ప కర్తననే అహంకారం లేకపోయినా కొందరు తమ పుత్రమిత్రాదుల క్షేమం కోసం పూజాదులు చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా నిషిద్ధం కాకపోయినా ఫలత్యాగరూపమైన గౌణ సన్యాసంలోకి ప్రవేశించాలి అనుకునేవాడికి తగిన పని కాదు. అనురాగం అనేది రజోగుణంలో భాగం కనుక ఇది సాత్విక

కర్మ కాజాలదు. ఇక ద్వేషపూర్వకంగా చేసే కర్మ రజోగుణపూరితమని వేరే చెప్పనక్కర్లేదు. పాపాత్ముల మీది ద్వేషం కూడా రజోగుణజన్యమే. బాల్యంలో ఉన్న పుత్రాదుల పోషణ, వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల రక్షణ, ధర్మపత్నికి సహకరించడం, అవశ్య కర్తవ్యాలుగా శాస్త్రాలలో నిర్దేశింపబడిన దేవపూజలు మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. రాగద్వేషాలు ప్రేరకాలుగా ఉండరాదు అని చెప్పిన తర్వాత ఫలాభిలాష కూడా ఉండరాదని వేరుగా చెప్పాల్సిన పని లేదు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. హేమావతికి స్వాగతం పలుకుతున్నది జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, ఆ తర్వాత న్యాయ సలహాలు, కుటుంబ వారసత్వ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి వై సుచిత్ర గారితో పరిచయం విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల
6: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: 4222333.
1: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. కొన్ని దశాబ్దాల నిరీక్షణకు రాప్తాడు శాసనసభ్యులు పరిటాల సునీత చొరవతో తెరపడిందని, తమ గ్రామానికి దారి లభించిందని హంపాపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం హంపాపురం చిగిచెర్ల మీదుగా ధర్మవరానికి వెళ్లే బీటీ సీసీ రోడ్లను గ్రామస్తులతో కలిపి ప్రారంభించి పరిటాల సునీత మాట్లాడారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. హంపాపురం పరిధిలో ఇప్పటికే 2.9 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేశామన్నారు. 23 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గ్రామీణ బ్యాంకు విజిలెన్స్ ఇన్ఛార్జ్ హరీష్ బేత ఖాతాదారులను కోరారు. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ఎస్బిఎన్ కళాశాల ఆవరణలో మంగళవారం గ్రామీణ బ్యాంకు అనంత రీజియన్ అధికారి రవిమోహన్ పర్యవేక్షణలో ఖాతాదారులకు రుణ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా హరీష్ బేత మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు సాధించిందన్నారు. దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అత్యధిక లాభాలు నమోదు చేసి ఉత్తమ ఆర్బీఐల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అనంతరం ఆయన ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. వ్యవసాయ సర్వీసులు పొందేందుకు రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారని, కొంతమంది అధికారులు సీనియారిటీకి మంగళం పాడుతున్నారని, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలిచ్చిన వారికి కాసులు ముట్టచెప్పిన వారికే తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో కొన్ని చోట్ల రైతులు సర్వీసులకు దరఖాస్తు చేసుకోకముందే 1 లక్ష రూపాయలు వెచ్చించి పంటలు సాగు చేసుకుంటున్నారని, ఇలాంటి వారు డీడీలు తీసిన తర్వాత తమ పంటలు ఎండుతున్నాయని సర్వీసులు విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసి సిఫార్సులు చేయిస్తున్నారని విద్యుత్ శాఖ ఎస్సీ శేషాద్రి శేఖర్ అన్నారు. కొన్ని పరిస్థితులను బట్టి ముందస్తుగా సర్వీసులు విడుదల చేస్తున్నామని, డబ్బు వసూళ్లకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, నేతలు సిఫార్సులు చేసినా వాటిని పరిశీలించి సీనియారిటీలో ఉంటేనే సర్వీసులు విడుదల చేయిస్తున్నామని ఆయన అన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు 2వ దశ ప్రధాన కాలువ కింద ఉన్న మడకసిర ఉప కాలువకు మహర్దశ పట్టింది. ఈ కాలువ వెడల్పు చేసేందుకు 790.38 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిపాలనా ఉత్తర్వు జారీ చేశారు. ఇదే పనుల కోసం 820.20 కోట్ల అంచనాలతో సిఈ నాగరాజు ప్రభుత్వానికి ప్రతిపాదన

ప్రతిపాదనలు పంపారు. ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. 790.38 కోట్లను 3 ప్యాకేజీలుగా విభజించారు. త్వరలోనే టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉంది.

0: వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన సమాచార వేదిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధి

0: చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్ళు, అంతేకాదు 51 విద్యా ఛానళ్ళు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్ళు, ఇంకా 48 రేడియో ఛానళ్ళు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
5: కార్యక్రమంలో ఇప్పుడు చావడి సంభాషణ.
6: చావడి దగ్గరికి వచ్చినాను, ఈ రంగపయం ఇంకా రాలేదు, వస్తాను అన్నాడు. పొద్దున ఫోన్ చేస్తే వచ్చేస్తానా నీకంటే ముందు అన్నాడు. ఏది కనపడలే, ఏం చెట్టు చాటున ఏదో పోగొస్తుంది. ఏం సార్, గుప్పులు గుప్పులు వస్తుంది అది, తాలు చూసొద్దాం. ఏం గడ్డాములు ఉన్నాయి ఆ పక్క, మళ్ళీ అంటుకుంటే అది అంటుకుంటే ఎంత రంగప్ప. ఏందయ్యా
7: మాదప్పన, నువ్వేంటికి ఇట్లా వచ్చినావా?
6: మామూలు కలుద్దామనే కదా వచ్చింది, అదే నువ్వు మళ్ళీ ఏళ్ళు వచ్చినావంట నన్నేను.
7: బంగారు దాతా నన్ను ఊరికి చెప్పొద్దు.
6: కాదు రంగప్ప, ఆడ పక్కన కూలి పిల్లలు ఆడుకుంటున్నారు, మీ పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు. ఏంది రంగప్ప నువ్వు చేసే పని?
7: నువ్వు తాకపోతే శటం ఎత్తుకుంటుందనంటే
6: కడుపు నిండా తిని స్నానం చేసి పనుకుంటే బాగా నిద్ర పడుతుంది కదా రంగప్ప, ఏంది ఇట్లా పనులు చేస్తానో నువ్వు?
7: నువ్వు రోజుసేపు తాకపోతే ఎట్లా వణుకొస్తుందనో.
6: ఎప్పుడు లేదు కదా రంగప్ప, ఎప్పుడు నేర్చుకున్నావు ఇది?
7: ఎవరు కలుద్దాం అని పోతులేప్ప, వాళ్ళు అట్లే తాక్కుంటూ తిరుక్కుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉండారు. అప్పుడు చెప్పిరప్ప వాళ్ళు
6: ఏమని,
7: భలే ఉంటుందప్ప ఇది పొగాకు, చూడు దీంట్లోకి వేసుకునేది కట్లేకి ఇట్లా పైన అంటించట్లే ఒక్కసారి అని పీకితే ఎట్లా తలక ఎంత గిర్రమని తిరిగి ఎట్లా మత్తు వస్తుందప్ప నువ్వు, భలే ఉంటుంది అన్నాడు అన్న.
6: ఫ్రెండ్స్ తోనూ పార్టీలకి ఫంక్షన్లకు పోయినప్పుడు మొదలైతుందా, ఇంక మన జీవితంలో పొమ్మంటే కూడా పోసావు చూడు. అది
7: రోజుకు ఒకసారి లేప్ప తాత అండి,
6: ఇట్లా అంటారు ఎవరైనా రోజు ఒకసారి రోంతసేపు అంటారు. ఇంక 10-15 ప్యాకుల వరకు సిగరెట్ తాగేవాళ్ళు ఎంతమందిని చూడలే నా జీవితంలో.
7: ఏంటి తాతారు నా అందరూ ఏమో, నేనేమో అట్లా కాదు.
6: మొదలు పెట్టేటప్పుడు అందరూ ఇట్లా అంటారు రంగప్ప, ఆ హీరో తాగినాడని చెప్పేసి మొదలు పెడతామా, ఆ హీరో చెప్పింది మంచి మాత్రం వినరు, స్నేహితులు కూడా మంచి చెప్పింటారు, వాడు తాగినని చెప్పి నువ్వు తాగుతావు. దౌర్భాగ్యం ఏమంటే వాడు చెప్పిన మంచి అంత పోయి చెడు మాత్రమే మనం నేర్చుకుంటాం చూడు రంగప్ప.
7: నువ్వు ఎన్నన్నా చెప్పప్ప, ఒక పూటన తాగితే నేను అట్లా పొగిడితేనే బాగుండేది.
6: అసలు ఎన్ని నష్టాలు ఉన్నాయి తెలుసా పొగాకుతోనూ, అసలు నీకు తెలుసు వాడుతున్నావా తెలియకుండా వాడుతున్నావా? ఆ నలుగురు చెప్పే మంచి నువ్వే ఇట్లా వాడితే ఎట్లా రంగప్ప?
7: మంచి ఉంది చెడు ఉంది నాకు తెలియదు, నేను తాగాలనుకున్న తాతాండన్న.
6: అసలు పొగాకు వాడితే ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి తెలుసా?
7: ఏంది నువ్వు అట్లాంటి స్వామి?
6: ఓమడి ఏందనుకోండి, పొగాకున్న ప్రతి దాంట్లోనూ ఏ దాంట్లో ఉన్నాయనుకోండివి, సిగరెట్లు, బీడీలు, నసిం దిక్తారు కదా, ప్రతి దాంట్లోనూ పొగాకే ఉంటుంది, క్యాన్సర్కి కారణమవుతుంది రంగప్ప. ఈ నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తారు, ఆర్సెనిక్, సైనైడు ఇట్లాంటి దండిగుంటాయి పొగాకులోను.
7: ఏంటి తారంటే రోడ్డేసేదే,
6: ఇంకా దాంట్లో నికోటిన్ ఉంటుంది, అన్నిటి

0: కన్నా పెద్ద నట్టం చేస్తుంది తెలుసా మనకి.
1: నికోటిన్,
0: నికోటిన్ అంటే క్రిమి కీటకాలను చంపేకి, సన్న సన్న పురుగులు చంపేకి వస్తాయి చూడి,
1: పంట కొడతాంలే
0: దాదాపుగా అట్లాంటిది, అట్లాంటి దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది అనమాట.
1: పురుగులు చచ్చిపోతారా, మేమేంటి చచ్చిపోతారన్నా తాగిన వాళ్ళు,
0: అవన్నీ దాంట్లో ఉంటాయనే చెప్తున్నాంపా.
1: ఓనన్నా
0: ఆ నికోటిన్ పిలిస్తే మంచి కొంచెం మత్తుగా ఉంటుంది, నీకు వస్తాను లేదా అబ్బా భలే ఉంటుంది అంటానవే, అవన్నీ ఉంటాయి కాబట్టి వద్దని చెప్తా అండి. కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏందనుకోండి,
1: కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంది అది?
0: కార్బన్ మోనాక్సైడ్ అంటే మనం పత్తి కట్టి గాలిస్తీవి కదా,
1: మా చేనులో
0: చేనులో గాల్చినప్పుడు పొగంతా వస్తాను, నువ్వు ఏం చేస్తే
1: ముందు బట్ట కట్టుకుంటా, ఊపిరాడలేదంటే విపరీతం తగ్గొచ్చిందంటే,
0: విపరీతం తగ్గొస్తుంది అది పోయేసి నీకు ఊపిరి ఆడుకోకుండా చేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతారు ఒక్కొక్కసారి. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈ సిగరెట్లలో ఉంటుంది పొగాకులో,
1: దీంట్లో పెట్టింటారా?
0: దీంట్లో పెట్టింటారు ఏందనుకోండి, ఇది పోయేసి ఆక్సిజన్ స్థానంలో పోయి కూర్చుంటే నీకు ఊపిరి ఆడదు అనమాట. దాంతో మెదడు ఏమైతుందంటే తుప్పు పట్టిన ఇనుపైపు ఉంటుంది చూడి, అట్లా అయిపోతుందంట నీ మెదడంతా.
1: తుప్పు పట్టిండి ఎన్నాళ్ళు ఉంటుందప్ప, పడక నిరిగిపోతుంది
0: కాబట్టి వద్దంట అండి నీకంతా. ఇంకోటి దాంట్లో అమ్మని ఇందాక చెప్తే కదా, ఇండ్లలో గచ్చగడిగేకి క్లీనర్లు వాడతారు కదా, లిక్విడ్ వాడతారు కదా, దాంట్లో ఉంటుంది అది అమ్మోనియా. పురుగులు చంపేటివి ఇట్లాంటివన్నీ కూడా మన సిగరెట్లు ఉండడం వల్ల మనం అది ఇష్టంగా డబ్బులు పెట్టి పిలుస్తాను, ఇది ఇష్టంగా పిలుస్తాను, ఎంత ఆరోగ్యానికి ఎంత దెబ్బ.
1: తాగితే బాగా నిమ్మలంగా ఉందనుకుంటాడు అన్న నేను, కాకపోతే ఇప్పుడు చూడండి ఎంతనట్టు మన శరీరానికి,
0: సర్వనాశనం అయిపోతాయి రంగప్ప.
1: ఏందన్న ఉన్నటువంటి మనిషి ఉట్టుపట్టుకినిపోతే,
0: పాతకాలం లాంతర్ ఉంటుంది కదా స్నేహ బుడ్డీలో, దానికి పైన గ్లాస్ వస్తుంది కదా, ఆ గ్లాస్ కొద్దిసేపుకి ఏమైతుంది నల్లగా అయిపోతుంది. ఇవన్నీ ఇట్లా పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా ఇట్లనే తయారైపోతాయి అన్నమాట. సో ఇవన్నీ రక్తంలో కలవడం వల్ల రక్తనాళాలన్నీ గట్టిపడిపోతాయి, మెదడుకు రక్తం సరిగా పోకపోతే పక్షవాతాలు వస్తాయి, అదే గుండెకి రక్తం సరిగా కాకపోతే ఏమైతుంది గుండె నొప్పులు వస్తాయి, దాంతో కిడ్నీలు దెబ్బతినడము, ఊపిరితిత్తులు దెబ్బతినడము, దగ్గు ఆయాసం రావడం, ఇది ఒక దాని తర్వాత ఒకటి లంపట పెడతాయి మనిషిని.
1: అందుకే కల్లా నాకు రాత్రిపూట్ల విపరీతం దగ్గొస్తుందంటే,
0: మరి అలవాటు నేర్చుకున్నా నాకు ఈ రోజు తెలిసింది కాబట్టి నీకు చెప్తానని. సిగరెట్ కన్నా 4-5 రెట్లు చెడుపు చేస్తాయి ఇవి నీకు, ఈ గుట్కా గానీ కైనీ గానీ పాన్ పరాగులు ఎత్త అంటారే భయంకరమైనవి తెలుసా ఇవన్నీ, కాపరు, అల్యూమినియము, లెడ్డు, కాడ్మియము, జింకు, మెర్క్యూరీ.
1: ఏంటి ఇవి ఇల్లు కట్టేడుకి ఏమైనా పనికొచ్చాడు సామాన్లో?
0: చూడే ఇవన్నీ కూడా ఈ గుట్కాలు ఉంటాయి, ఇవన్నీ పోయి శరీరంలోకి పోతే ఎంత నట్టం జరుగుతుంది.
1: ఏందన్నా పచ్చికండనా ఇది? ఎంత ఉంటాయినా అవి?
0: ఇంకా ఇది ఎక్కువైపోయింది అనుకో, నోరు తెరచలేకపోవడము, కారం సహించలేకపోవడము, బుగ్గలు కూడా బయటికి రా ఊదలేము అనమాట మనం, ఇంకా కారం తినలేము మనము, ఇంకా నోట్లో మచ్చలు వస్తాయి. ఈ దశలో మనం చూసుకోకపోతే ఇంకా మనం క్యాన్సర్ ఇరుక్కుంటుంది. ఇంకా తల్లిదండ్రులను చూసి చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు చదువులు ఒత్తిడికి భరించలేక, కొంతమంది అలవాటు అయితే అన్నారు కాబట్టి చిన్నపిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాల.
1: చూడప్ప నేను
0: ఇంట్లో ఉండాలా తప్పితే మనం నేర్చుకుని పిల్లలకు తాగకూడదు అంటే ఎవరి చేత కాదు.
1: గిడ్డం కాడప్ప సందులో ఎవరు చూడలేదని గుమ్ములు గుమ్ములు బీక్తంటో, పాపం పిల్లలు అపక్క ఆడుకుంటాండారప్ప. ఏందన్నా నా నుంచి ఇంతమంది చెడిపోయేది అట్లుండారు పాపం.
0: నువ్వు అంటే నలుగురితో సమానం రంగప్ప, కానీ నువ్వు హాస్పిటల్లో పడితే ఎవరు చూస్తారు చెప్పు నిన్ను.
1: అవునో ఇదంతా నేను ఆలోచించలేకపోయినానప్ప, నేను ఏదో లేన్నా రోజుసేపుకి బాగా మత్తొత్తందని చూసినానే గాని ఊరికే ఈ జీవితం అంతా గబ్బైపోతుంది అన్న సంగతి నేను చూసుకోలేకపోయినాను. నువ్వు చెప్పినావు నేను నాకన్నీ అట్లా అవసరం లేదన్నా, ఆరోగ్యానికంటే మించినట్టు ఏంటివి లేవన్నాయి ఈ ప్రపంచంలోనో, ఇదో ఈ పొద్దే విడిచిపెడతానన్న,
0: నేను
1: సోలికి కూడా పోను.
0: మంచి నిర్ణయం తీసుకున్నావు రంగప్ప.
2: చావడి సంభాషణ విన్నారు. కార్యక్రమంలో తర్వాత
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233. ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్త.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మన దూరదర్శన్ జాతగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి న్యాయ సలహాలు. కుటుంబ వారసత్వ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి వై సుచిత్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ హరికృష్ణ.
1: ప్రపంచంలోనే కుటుంబ వ్యవస్థకు భారతదేశం పెట్టింది పేరుగా ఉంది. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. మరి ఈ కుటుంబ వ్యవస్థలో భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాలు, వాటిలో వస్తున్న మార్పులు, వీటన్నింటి గురించి ప్రజల్లో అవగాహన ఉండడం ఎంతో అవసరం. ఈ విషయాలు తెలుసుకోవడానికి గత 2 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న వై సుచిత్ర గారు స్టూడియోలో ఉన్నారు. వీరు గత 10 సంవత్సరాలుగా శ్రీ విజయనగర న్యాయ కళాశాలలో అధ్యాపకురాలుగా కూడా పనిచేస్తున్నారు. నమస్కారం అండి సుచిత్ర గారు.
2: నమస్కారం అండి హరికృష్ణ గారు.
1: మరి కుటుంబ వ్యవస్థ అన్నది చాలా కీలకమైన వ్యవస్థ. మన భారతదేశం చాలా దానికి పెట్టింది పేరు అని అనున్నాం. ఈ కుటుంబ వ్యవస్థలో మనకు అసలు కుటుంబం అంటే ఏమిటి, దానికి సంబంధించి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి, ఏ అంశాలు వీటిల్లో మనం పరిగణలో తీసుకోవాలి అనే విషయాల గురించి కొంచెం మా శ్రోతలకు వివరిస్తారా?
2: నిజంగా అండి, మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విలువలు ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాలు బేస్ చేసుకొని మన హిందూ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు. పురాతన కాలంలో, పూర్వము, అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేది. జాయింట్ ఫ్యామిలీ అనంటే తాతలు, తాతల అన్నదమ్ములు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు.
1: ఉమ్మడి కుటుంబం.
2: ఉమ్మడి కుటుంబం. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆ కుటుంబ వ్యవస్థలో ఉండే వాళ్ళతోటే వాళ్ళు సర్దుబాట్లు చేసుకునేవాళ్ళు. బయటి వాళ్ళ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు మనకు అసలు ఉమ్మడి కుటుంబాలే కనపడడం లేదు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే కనపడుతున్నాయి. ఎవరు ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి కూడా ఇష్టపడటం లేదు. సో ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన చట్టాలు మన భారతదేశంలో అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, సక్సెషన్ యాక్ట్ 1956. ఇది మొన్న 2005లో అమెండ్ కూడా చేయడం జరిగిందండి. సక్సెషన్ యాక్ట్
1: అంటే వారసత్వపు చట్టం.
2: వారసత్వపు చట్టం,
1: అవును.
2: సో మ్యారేజ్ యాక్ట్ అని అంటే మ్యారేజ్లో ఎలా చేసుకుంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతూనే అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది.
1: ఓకే, అంటే ఒక వివాహము ఇది అంటే పద్ధతి ప్రకారంగా జరిగింది అనడానికి చట్ట ప్రకారంగా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే మామూలుగా ఏదో ఇద్దరు వ్యక్తులు కలిశారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు అంటే కాకుండా ఎలాంటి వివాహం అయితే చట్టబద్ధతగా ఉంది అన్న విషయాలు కూడా ఈ చట్టంలో చెప్పారు. ఏ విషయాలు అండి అవి?
2: ఏవే విషయాలు అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకునే టైంలో అంతకుముందు వాళ్ళకు పెళ్ళై ఉండొద్దు. ఒకవేళ పెళ్ళైనా అతను జీవించి ఉండకూడదు.
1: ఓకే,
2: దిస్ ఇస్ 1 పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఏజ్ అండి. అబ్బాయికి 21 ఇయర్స్, అమ్మాయికి 18 సంవత్సరాలు. ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఆ వివాహానికి వాలంటరీగా కన్సెంట్ ఇచ్చి ఉండాలి.
1: ఓకే,
2: ఎవరు ప్రోద్బలంతో బలవంతం పైననో ఆ మ్యారేజ్ చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం అలాంటివి ఏమి జరగద్దు. లాస్ట్ వచ్చేసి మామూలుగా కొన్ని డిగ్రీస్ ఆఫ్ రిలేషన్స్ ప్రొహిబిట్ చేయడం జరిగింది. సపిండా రిలేషన్షిప్ అంటారు, ఒకటే బ్లడ్ రిలేషన్స్ ఉన్న దాంట్లో వాళ్ళు మ్యారేజెస్.
1: సాధారణంగానే మన కుటుంబ వ్యవస్థలు ఎట్లా అంటే పెళ్ళిళ్ళు చేస్తే ఈ అన్నదమ్ముల వరుసలు అయ్యే వాళ్లకు పెళ్ళిళ్ళు చేయడం అనేది చేయడం లేదు,
2: చేయకూడదు.
1: అది కూడా

0: చట్టంలో
1: అది కూడా చేయకూడదు అని ఉంది. కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీలో అది కస్టమ్ ప్రకారంగా చేసుకుంటూ వస్తే దాన్ని కూడా ఆమోదించడం జరిగింది.
0: అంటే కొన్ని మేనరికాలు అట్లాంటివి చేయకూడదు అన్నారు. అయితే ఏమంటే కష్టంగా ఉంది అంటే అది అంటే ఒక పద్ధతిగా ఉంది,
1: పద్ధతిగా ఉండి అది పూర్వకాలం నుంచి వాళ్ళ ఫ్యామిలీలో పాటిస్తూ వస్తున్నారు అని అనుకున్నప్పుడు కూడా అది ఆమోదయోగ్యమే, చెల్లుబాటు అవుతుంది.
0: అంటే మీరు అన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి అంటే భార్య వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికో వాళ్ళకి జీవిత భాగస్వామి జీవించి ఉండకూడదు, అంటే బహుభార్యత్వం అనేది
1: లేదు, అది ఆల్రెడీ ఆఫెన్స్ కదా, మీకు బైగమి కిందకి వస్తుంది,
0: బైగమి కిందకి వస్తుంది. అందుకే ఆ చట్టం కింద ఇక్కడ కాంట్రడిక్షన్ రాకోకుండా వాళ్ళకు రెండో పెళ్లి చేసుకున్నారంటే రెండో పెళ్లి చెల్లదు అని చెప్తున్నారు. ఓకే అండి. ఇంకా ఈ యొక్క పెళ్లికి ఎటువంటి అంటే గతంలో ఈ సప్తపది అని
1: అవన్నీ మామూలుగా అన్నీ జరిగితేనే పెళ్లి, ప్లస్ దానికి ఇంకొకటి రిజిస్ట్రేషన్ కూడా యాడ్ చేశారు. సెక్షన్ 8 కింద కంపల్సరీగా మ్యారేజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాస్ వ్యాలిడ్, చేయకపోయినా వ్యాలిడ్ కిందనే ట్రీట్ చేస్తున్నారు.
0: అంటే ప్రతి వివాహం కూడా చట్టబద్ధంగా ఉండాలి అంటే అది
1: కన్క్లూజివ్ ఎవిడెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్ ఎ కన్క్లూజివ్ ఎవిడెన్స్,
0: రిజిస్ట్రేషన్ అది అనేది తప్పనిసరి.
1: తప్పనిసరి
0: అంటే ఎటువంటి వివాహం అయినా కూడాను రిజిస్ట్రేషన్ కంపల్సరీ అంటారు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు మరి ఈ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలకు అమ్మ నాన్న పిల్లలు అన్నారు కుటుంబం, అది వరకు ఉమ్మడి కుటుంబంలో ఇంకా వాళ్ళ తాతలు వాళ్ళు కూడా ఉండే
1: బాబాయిలు వాళ్ళందరూ
0: జాయింట్ ఫ్యామిలీ, అటువంటి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆస్తిపాస్తులు విషయం వచ్చినప్పుడు కొంచెం తగాదాలు వస్తుంటాయి. ఈ జాయింట్ ఫ్యామిలీలో వచ్చినప్పుడు వచ్చే తగాదాల గురించి మరి ఎటువంటి చట్టాలు, అవి తీర్చడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి?
1: సక్సెషన్, హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది,
0: భారతీయ వారసత్వ చట్టం, అది మీరు కొత్తగా మార్పు కూడా వచ్చింది అన్నారు.
1: 2005 అమెండ్మెంట్ కూడా జరిగింది. ఆ 2005 అమెండ్మెంట్ తర్వాతనే అబ్బాయికి అమ్మాయికి ఈక్వల్ ప్రాపర్టీ షేర్, అబ్బాయికి ఎంత ఇస్తుందో ఎటువంటి బాధ్యతలు ఉంటాయో ఆ ఫ్యామిలీలో ప్రాపర్టీని ఎలినేట్ చేసుకున్నప్పుడు అమ్మాయికి కూడా అలాంటి బాధ్యతలే ఇవ్వడం జరిగింది.
0: అంటే ఒక ఆస్తిలో సమాన హక్కు అనేది అమ్మాయిలకు కల్పించారు 2005 నుంచి చట్టం నుంచి అన్నారు. అంటే అది వరకు పూర్వం అంటే అమ్మాయిలకు ఈ సమాన హక్కు ఇవ్వక ముందు ఎట్లాగా ఉండింది పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి?
1: వాళ్ళకు ప్రాపర్టీలో షేర్ లేదండి, కానీ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, లిమిటెడ్ ఎస్టేట్ అని చెప్పేసి అని అంటారు. సో వాళ్ళు బ్రతికినంత వరకు వాళ్ళు దాన్ని అనుభవించే రైట్ ఉంది, కానీ పూర్తి అబ్సల్యూట్ రైట్ మాత్రం అమ్మాయిలకు లేదు.
0: అంటే పూర్తి హక్కు కల్పించకుండా కొంతవరకు వాళ్ళకు పెళ్లి చేసి పంపించేంత వరకు కూడా మాత్రమే హక్కులు పెట్టున్నారు. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు మారిన పరిస్థితి ప్రకారం అంటే 2005 మనకి మారింది చట్టం, మారిందారు వారసత్వం చట్టం, ఈ 2005 మారిందడం చాలా ముదాహం, అందరికీ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఒక విజయం సాధించారు, ఎంతో పోరాటం తర్వాత ఇది సాధించారు
1: ఖచ్చితంగా.
0: మరి దీని గురించి ఈ అంశాలు హైలైట్ ఎందుకంటే చాలామందికి ఆస్తిలో మాకు సమాన హక్కు ఉంది అంటూనే మరి అది వాళ్ళ గుర్తింపుకు కూడా అది ఒక నిదర్శనం. మరి
1: పూర్వకాలంలో మామూలుగా మేల్ పర్సన్స్కి మగవాళ్ళకి మాత్రమే బై బర్త్ పుట్టినప్పటి నుంచి ఆస్తిలో హక్కు ఉండేదండి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అన్నదమ్ములు అనుకోండి, వాళ్ళు ఒకవేళ చనిపోయినా కానీ వాళ్ళ భార్యలు విడోస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏం అతని షేర్ క్లెయిమ్ చేయడానికి రైట్ లేదు పూర్వకాలంలో. సో బట్ ద జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ మాత్రము వాళ్ళ బాధ్యతలు పూర్తిగా వాళ్ళ బాధ్యతలు మొత్తం తీసుకునేది,
0: బాధ్యత వరకు తీసుకునేది, కానీ వాళ్ళకి ఆస్తులు ఏమి
1: ఆస్తులు ఏమి హక్కు ఉండలేదు. అదే ఇప్పుడు 2005 అమెండ్మెంట్ తర్వాత అబ్బాయికి ఎలా పుట్టినప్పటి నుంచి ఆస్తిలో రైట్ వస్తుందో సేమ్ అదే విధంగా అమ్మాయికి కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో అబ్బాయికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అదే బాధ్యతల్ని అమ్మాయికి కూడా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి ఒక నిబంధన కూడా పెట్టింది.
0: సో అమ్మాయిలు పుట్టిన ప్రతి అమ్మాయికి అబ్బాయికి సరిసమానంగా హక్కులు పుట్టుకతోనే వస్తున్నాయి ఆస్తి మీద,
1: ప్లస్
0: బాధ్యతలు
1: కూడా వస్తున్నాయి.
0: మంచిదండి. ఇప్పుడు ఈ చట్టం యొక్క ఇంకో హైలైట్స్ ఏమైనా అంటే వాటి ఇంకా ఏం చెప్తుంది ఈ చట్టం?
1: ఇంకా ఏం చెప్తుంది అని అంటే ఇంతకుముందు పూర్వము అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే పేరెంట్స్ని మెయింటైన్ చేసే రైటు ఏం లేదు, బాధ్యత లేదు, కొడుకులు మాత్రమే పేరెంట్స్ని చూసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈక్వల్ షేర్ అలాట్ చేస్తున్నారు కాబట్టి కూతురులకు కూడా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా కూతురు నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ కూడా ఉంది.
0: ఓకే, అంటే ఇప్పుడు ఆస్తి ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు బాధ్యతలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి.
1: ఎస్
0: తప్పకుండా. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి అమ్మాయికి ఆస్తిలో హక్కు ఉంది, ఆ తర్వాత వాళ్ళు వారసత్వంగా వాళ్లకు హక్కు వచ్చింది, పుట్టుకతోటే వాళ్ళకి హక్కు వచ్చింది. పుట్టుకతోనే హక్కు వచ్చినప్పుడు వెంటనే బాధ్యత కూడా వచ్చేస్తుంది,
1: బాధ్యత కూడా వచ్చేస్తుంది.
0: ఇంకా ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు తండ్రి నుంచి ఆస్తి సంక్రమించాలంటే మరి ఎప్పుడు ఎలా సంక్రమిస్తుంది, మరి ఆ తండ్రి తదనంతరం ఇది వస్తుందా, లేదంటే వీళ్ళు భాగస్వామ్యానికి ముందుగా వేసుకోవడానికి అవకాశం ఉందా, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
1: ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే ఆటోమేటిక్గా పిల్లలకి మనవాళ్ళు మనవరాళ్ళకి వచ్చేస్తుంది సార్. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే, తండ్రికి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటే
0: స్వార్జితం,
1: స్వార్జితము అది మామూలుగా అతను వీలునామా రాయకుండా చనిపోతే పిల్లలకి, కొడుకులు కానీ కూతుర్లు కానీ, ఒకవేళ కూతుర్లు కొడుకులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్, మనవాళ్ళు మనవరాలు, వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది.
0: మీరు వీలునామా అన్నారు, ఈ వీలునామా గురించి కొంత వివరాలు చెప్తారా?
1: వీలునామా అంటే ఇప్పుడు మనం మనకు స్వార్జితం ఉందనుకోండి, స్వార్జితం ఉన్నప్పుడు ఎవరికైనా మనం ఇష్టపూర్వకంగా ఏమైనా ప్రాపర్టీస్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, లేదనుకున్నప్పుడు పిల్లల మధ్యలో ఏమైనా గొడవలు వస్తాయి ఫ్యూచర్లో ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో అని అనుకున్నప్పుడు, స్వతహాగా ఎవరికైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు వీలునామా రాసేసి ఈ ప్రాపర్టీ కూతురికి, ఈ ప్రాపర్టీ కొడుకుకి అని రాసుకుంటే ఇట్ విల్ బి క్లియర్. దాని ప్రకారంగా దే క్యాన్ డిస్ట్రిబ్యూట్ ది ప్రాపర్టీస్.
0: అంటే ఆ వీలునామాకు మరి రాయడానికి ఇంకొన్ని వివరాలు చెప్పండి. అవి రాయాలంటే దాని రిజిస్ట్రేషన్ ఏమైనా అవసరం ఉందా?
1: రిజిస్ట్రేషన్ ఏం కంపల్సరీ ఏం లేదు సార్, ఇట్స్ ఫార్మాలిటీ.
0: ఇంకా ఇంకా ఏమేమి ఉండాలి దానికి అవసరం అంటే, మామూలుగా ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తున్నాం ఈ మధ్య, మనకు రేడియోలో కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, నా కూతురు పేరు చేర్చు, చేర్చడం ఇది వరకు లేదు అని. అంటే వీలునామా అంటే అసలు వీలునామా రాయడానికి, వీలునామా రాసే వ్యక్తికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, దానిలో ఆంక్షలు ఏమైనా ఉన్నాయా?
1: నిబంధనలు కూడా పెట్టుకోవచ్చు, నిబంధనలు కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కొడుకుకి ఇవ్వాలని లేదనుకోండి, నా తదనంతరం మనవడికి వచ్చేటట్లు.
0: ఓకే, అంటే ఆస్తి మీద పూర్తిగా ఇతను ఏ విధంగా అనుకుంటాడో ఆ విధంగా,
1: ఆ విధంగా అక్కడ కండిషన్స్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు.
0: ఓకే, దానిలో రాసుకొని ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
1: అతను ఒక తదనంతరం అని అంటారు, ఎవరికైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఎవరైతే వీలునామా రాసింటారో ఆయన చనిపోయినాకనే ఈ వీలునామా అమల్లోకి వస్తుంది అని చెప్పేసి. లేదు అనుకున్నప్పుడు భార్య ఉంటుంది అనుకోండి, ఆ భార్య తర్వాత కూడా ఇది అమల్లోకి వస్తుంది అని కూడా రాసుకోవచ్చు.
0: ఓకే, అంటే స్వార్జితమైన ఆస్తి తదనంతరం ఏ విధంగా వీళ్ళకు
1: చెందాలి,
0: వారసులకు చెందాలి అన్న విషయాన్ని ముందుగానే ఈయన రాసుకోవడం వీలునామా
1: అంటారు. ఖచ్చితంగా దానికి ఇద్దరు విట్నెస్లు సంతకం చేయాలి, సాక్ష్య సంతకం కంపల్సరీ.
0: అంటే సాక్షులు అంటే వీళ్ళు ఈయన
1: వాళ్ళ రిలేటివ్స్ కాదు, ఎవరైనా అదర్ పర్సన్స్
0: బయట
1: నాట్ రిలేటెడ్ టు హిమ్
0: బెనిఫిషియర్స్, వీళ్ళ వాళ్ళు కూడా ఉండకూడదు, వాళ్ళు సంతకం చేస్తుంది చూడాలి.
1: రిజిస్ట్రేషన్ ఇస్ ఆప్షనల్, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు.
0: ఓకే, రిజిస్ట్రేషన్ చేయొచ్చు చేసుకోవచ్చు కూడా,
1: చేసుకోవచ్చు కూడా,
0: చేసుకోకుండా కూడా దాని చెల్లుబాటు
1: ఉంటుంది
0: కదండి. ఇప్పుడు ఈ వీలునామా రాశారు, రాసిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చుకోవాలనుకున్నాడు, కొన్నాళ్ళ తర్వాత ఆయనకు ఒపీనియన్ మారిపోయింది,
1: మార్చుకోవచ్చు అండి, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు వీలునామా.
0: ఓకే, సో ఇల్లు అప్పుడు మరి అది
1: మనం వీలునామా రాసేటప్పుడు ఇది ఫైనల్ వీలునామా అని ఏం రాయము, ఒకవేళ అవసరమైతే దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటాము అని కూడా మెన్షన్ చేసింటాం.
0: ఓకే, అంటే ఎప్పటికప్పుడు అది ఫైనల్ వీలునామా,
1: ఆయన చనిపోయేంత వరకు లాస్ట్ వరకు ఏ వీలునామా అయితే రాసింటారో ఆ వీలునామా, దట్ వీలునామా విల్ బి ది ఫైనల్.
0: అంటే చివరిగా రాసిన వీలునామా మాత్రమే అమల్లో
1: అమల్లోకి వస్తుంది.
0: ఓకే అండి, ఈ తర్వాత అండి ఇప్పుడు ఈ భార్య పిల్లలు అన్నారు, ఇప్పుడు వివాహమైనాక మరి సప్తపదిలో వాళ్ళు నాతిచరా, మేము చాలా బాగా భార్య భర్త బాగా చూసుకుంటాం, ఒకరు కలిసి ఉంటాము అని ఎన్నో ప్రమాణాలతోటి వాళ్ళు చేసుకుంటారు, దానికేమి మరి విడిపోవడానికేమి చట్టాలు ఏం ఇది
1: మంత్రాలు లేవు,
0: పెళ్ళికి కోర్టుకు వెళ్ళారు కానీ విడాకులకు మాత్రం కోర్టుకు వెళ్ళాలంటారు, ఎందుకంటారు అది?
1: మనం కుటుంబ వ్యవస్థని, ఒక పెళ్ళి ఎందుకు చేస్తున్నామండి, కుటుంబం అభివృద్ధి కావడానికి చేస్తున్నాం. సో ఒక మంచి హెల్దీ ఫ్యామిలీని క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చే వారసులు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో, దాని గురించి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పెళ్లి చేస్తారు. డెవలప్మెంట్ కోసము ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు, కానీ డిజల్యూషన్ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పెడతారు? ముందే ఊహించాం కదా ఆల్రెడీ విడిపోతారని. సో ఇప్పుడు మనకు విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి విడాకులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడము, దానికి బేస్ చేసుకుని చట్టాలు చేయడము.
0: విడాకుల కోసం ఏమైనా అంటే నిబంధనలు ఇట్లా ఈ కండిషన్స్ ఉండాలని ఏమైనా ఉందంటారా?
1: ఉన్నాయి కదండి, గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ తను ఆమెను హింసిస్తుంటే క్రుయాలిటీ అని చెప్పేసి అని అంటారు, హరాస్మెంట్ అని చెప్పేసి అంటారు. మెంటల్ హరాస్మెంట్ కానివ్వండి, ఫిజికల్ హరాస్మెంట్ కానివ్వండి, ఏదైనా హరాస్మెంట్,

0: ఒకవేళ ఆమెను వదిలేసి వెళ్ళడము, కంటిన్యూస్గా 2 పీరియడ్స్ వరకే, 2 ఇయర్స్ వరకే ఆమెను బాగా చూసుకోకపోవడము, నెగ్లెక్ట్ చేయడము, ఓకే, ఒకవేళ తనకేమన్నా మెంటల్ డిజార్డర్స్ ఉండడము, 7 ఇయర్స్ వరకు అతను ఆచూకీ తెలియకోకుండా వెళ్ళిపోతే, ఏమన్నా ఇంకెవరైనా జబ్బులు, ఏమైనా అన్క్యూరబుల్ డిజీజెస్, లెప్రసీ, ఇలా వెనీరల్ డిజీజెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మనకి డైవర్స్ వస్తుంది.
1: ఓకే, అంటే డైవర్స్ ఆటోమేటిక్గా అంటే మనకు
0: అదొక గ్రౌండ్
1: అండి, అదొక గ్రౌండ్. ఇంకా ఇంకోటి, ఇప్పుడు సపోజ్ ఈయన హిందూగా ఉంటాడు,
0: కన్వర్ట్ అయితే కూడా
1: తర్వాత వేరే మతంలోకి మారుతారు, అప్పుడు కూడా అదొక గ్రౌండ్. సో ఈ విడాకులు తీసుకున్నప్పుడు ఈ విడాకులకు అర్జీ ఎవరు వేసుకోవాల్సి వస్తుందండి? ఇప్పుడు వీళ్ళు భార్యాభర్తల్లో
0: ఎవరైతే బాధితురాలు ఉంటారో, ఆయనకు కానీ ఆమెకు కానీ ఆమెతో కలిసి ఉండకపోవడం ఇష్టం లేనప్పుడు వాళ్ళు వేస్తారు.
1: ఇద్దరు కలిసి, మేము ఇద్దరం కూడా విడిపోవాలనుకున్నాము అనుకున్న సందర్భాల్లో ఇద్దరు కలిసి కూడా
0: మ్యూచువల్ కన్సెంట్ కింద, 13B కింద మ్యూచువల్ కన్సెంట్ అవుతుందండి అది.
1: సో ఇప్పుడు కుటుంబ వ్యవస్థ, అసలు పెళ్ళి అనేదే కుటుంబ వ్యవస్థకి మూలమైనప్పుడు మరి వివాహం రద్దు చేసుకోవడం అన్నది కుటుంబ వ్యవస్థకు
0: విఘాతం
1: కలుగుతోంది. మరి దీనికోసం మనం ఈ చట్టాలు ఏమన్నా వీటిని పరిరక్షించడానికి ఏమైనా చేస్తున్నాయా?
0: చేస్తున్నాయి, బట్ స్టిల్ అవి అంత ఇంప్లిమెంటేషన్ ప్రయత్నాలు ఎంతవరకు,
1: అడిగిన వెంటనే విడాకులు ఇవ్వడం అనేది జరుగుతుంది.
0: అందుకే కదా మనకి ఇన్ని డైవోర్స్ కేసులు ఫైల్ అవుతున్నాయి, సపరేట్ ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఇంతకు ముందున్న జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్, దే డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఒకరినొకరు అర్థం చేసుకొని ఫ్యామిలీని కంటిన్యూ చేద్దాము. ఎందుకు డిపెండెన్సీ, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేకపోవడం.
1: సో ఎన్నో సామాజిక కారణాలతోటి ఇద్దరి మధ్య మానసికంగా ఒక ఇది లేని అంతరాలు
0: పెరిగిపోయినప్పుడు
1: ఖచ్చితంగా వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ కోర్టులని విడాకుల కోసం ఆశ్రయిస్తున్నారు, ఇది బాగానే ఉంది. తర్వాత ఈ
0: మీరు అన్నట్టుగా కోర్టుకు వెళ్ళగానే డైవర్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు లోక్ అదాలత్స్ అని చెప్పేసి అని పెట్టడం జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళేసి డైవర్సల్ తీసుకుంటున్నారు. మామూలుగా కోర్టుకు వెళ్తే ఇమీడియట్గా అయితే డైవర్స్ ఇవ్వరు.
1: అంటే ఎందుకు ఇవ్వడం లేదు అంటారంటే కుటుంబ
0: ప్రొసీజర్ ఉందండి దానికి కూడా, జుడిషియల్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు ఫస్ట్. అంటే వాళ్ళు ఒక టైం, 1 ఇయర్ టైం ఇస్తే వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో అన్న ఉద్దేశంతో ఆ ఆర్డర్ పాస్ చేసింటారు. దాని తర్వాతనే డైవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉండకపోయి కాపురం చేయకుండా ఉంటే స్టిల్ ఆ ఆర్డర్ పాస్ అయినాక కూడా వాళ్ళు సపరేట్గా ఉండి ఉంటారు అనుకోండి, ఇంకా ఎవరే కోర్టు కూడా వాళ్ళని బలవంతంగా మీరు కలిసి ఉండండి, మీరు డైవర్స్ తీసుకోవద్దండి అని చెప్పేసి అన్న రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. వాళ్ళకు ఒక ఫేర్ ఛాన్స్ అయితే ఇస్తున్నారు.
1: అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాలని తొలగించడానికి వాళ్ళకి పూర్తిగా అవకాశాలు ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇంకా అది కుదరలేదు అనే పక్షంలోనే డైవర్స్ ఇస్తుంది. అంటే కుటుంబ వ్యవస్థని కాపాడే ప్రయత్నం పూర్తిగా జరుగుతుంది. ఇప్పుడు ఎన్నో కారణాలుగా వాళ్ళిద్దరి మధ్య అంతరాలు వచ్చినప్పుడు మరి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ విడిపోతున్నప్పుడు కానీ వాళ్ళకి మరి ఒకవేళ స్పౌజ్ అంటే జీవిత భాగస్వామికి జీవనోపాధి లేదు, వాళ్ళకి మరి ఇబ్బంది ఎదుగుతున్నప్పుడు ఈ విడాకులు తీసుకున్న సందర్భంలో వాళ్ళకి ఎటువంటి భద్రత కలుగుతుంది?
0: మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు కదండి, మెయింటెనెన్స్ అనేది ఇస్తారు కదా సెక్షన్ 25 కింద, హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 కింద, 24 కింద మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెండెన్సీ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం,
1: అంటే ఎవరికైతే జీవనోపాధి లేదో
0: వాళ్ళకి
1: ఉపాధి కల్పించి అంటే ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి వీళ్ళకి
0: ఇదే ప్రొవిజన్ మీకు సిఆర్పిసిలో కూడా సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది డైవోర్స్డ్ వైఫ్, నెగ్లెక్టెడ్ వైఫ్కి.
1: అంటే మహిళలకి ఈ చట్టాలు వీళ్ళకి అంటే ఆదరణగా నిలుస్తున్నాయి, అండగా నిలుస్తున్నాయి. తర్వాత అండి, ఇప్పుడు మీరు పిల్లలు అన్నారు, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంరక్షణ అవసరం. సంరక్షణ అన్నప్పుడు మరి ఎవరు గార్డియన్, అంటే ఇప్పుడు నాన్న లేరు అమ్మ సంరక్షణగా ఉంటారు, వీళ్ళిద్దరు లేకపోతే సంరక్షణలు ఎట్లాగా ఉంటారు?
0: మామూలుగా అండి చట్ట ప్రకారంగా అయితే న్యాచురల్ గార్డియన్స్, న్యాచురల్ గార్డియన్స్ అంటే ఫాదరు మదరు, ఫాదర్ లేకపోతే మదరు, దాని తర్వాత ఎవరన్నా బంధువులలోనే ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని కూడా గార్డియన్స్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు స్వతహాగా తీసుకున్నారు కానీ ఒకవేళ ఆ పిల్లవాడికి ఏమన్నా ప్రాపర్టీస్ అలా ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిని ఏమన్నా ట్రాన్స్ఫర్ అవి చేయాలనుకుంటే, అవి బాగు కోసమైనా కానివ్వండి వాళ్ళ స్వలాభం కోసమైనా అలాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళు దే హ్యావ్ టు

0: టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్.
1: అంటే తల్లిదండ్రులు లేకుండా ఆ బాబుకి ఆస్తిపాస్తులు ఉండి వాటి సంరక్షణ అవసరమైనప్పుడు
0: అవసరమైనప్పుడు
1: ఆ గార్డియన్ కు వాటిని అమ్మే అధికారం లేదు,
0: అమ్మే అధికారం లేదు.
1: అంటే అమ్మాలంటే కోర్టుని ఆశ్రయించి
0: నేను అతను ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి నేను గార్డియన్ లాగా వ్యవహరిస్తున్నాను, అతను బాగోగులు మొత్తం నేనే చూసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పి అది కోర్టు నమ్మితే దెన్ ద కోర్ట్ విల్ గివ్ పర్మిషన్ టు ట్రాన్స్ఫర్ దట్ ప్రాపర్టీస్.
1: ఒకవేళ అదే మీరు అన్నట్టుగా గార్డియన్లు ఎవరు లేరు, పిల్లవాడు మాత్రమే ఉన్నారు, ఆస్తి ఉంది, మరి వాటి అట్లాంటి సందర్భాల్లో కోర్టు వాళ్ళు నేరుగా కూడా
0: కోర్టు వాళ్ళు కూడా అపాయింట్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళనైనా అపాయింట్ చేస్తారు, అడ్వకేట్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది.
1: ఓకే,
0: టెస్టమెంటరీ గార్డియన్స్ని కూడా పేరెంట్స్ అపాయింట్ చేసేయడానికి ఆస్కారం ఉంటుందండి. వీలనామాలోనే ఎవరినైనా పర్సన్ని గార్డియన్ లాగా అపాయింట్ చేయొచ్చు. మా తదనంతరం ఒకవేళ మేము లేకపోతే ఇతను ఇతనికి గార్డియన్ లాగా.
1: ఈ గార్డియన్ అనేది ఎన్నాళ్ళు వాళ్ళకి వర్తిస్తుందండి, అంటే వాళ్ళ మైనారిటీ
0: అంటిల్ దే అటెన్ మేజర్ అయ్యే వరకు, 18 సంవత్సరాల వరకే.
1: 18 సంవత్సరాలు అంతవరకు వీళ్ళ సంరక్షకుల అధీనంలోనే
0: బాధ్యత అంతా వాళ్ళదే.
1: చూడండి, ఇప్పుడు ఆ తర్వాత ఈ పిల్లల వాళ్ళకి సంరక్షణ ఉంది, పోషణ బాధ్యత కూడా వాళ్ళు గార్డియన్ తీసుకుంటారు.
0: అబ్బాయి అయితే 18 ఇయర్స్ వరకే, తర్వాత అతనికి ఇంకా గార్డియన్షిప్ అవసరం లేదు. అదే అమ్మాయి అయిందనుకోండి, పెళ్ళైనాక ఆటోమేటిక్ ది హస్బెండ్ విల్ బికమ్ ది న్యాచురల్ గార్డియన్.
1: ఓకే, పెళ్ళైన తర్వాత అంటే ఆమెకు ఒకవేళ మైనారిటీ తీరకపోతే, లేదంటే మైనారిటీ తీరింటారా, అంటే
0: మైనారిటీ తీరినా తీరకపోయినా హస్బెండ్ విల్ బి ది గార్డియన్.
1: అంటే మీరు ఇందాక చెప్పారు హస్బెండ్ గార్డియన్ అన్నారు. మామూలుగా ఇప్పుడు ఇదివరకైతే బాల్యవాహాలన్నీ ఉండేవి, అవన్నీ రద్దయిపోయి
0: ఇప్పుడు అది చైల్డ్ రెసిడెంట్ మ్యారేజ్ యాక్ట్ కూడా వచ్చింది కాబట్టి రద్దయిపోయింది.
1: రద్దయిపోయింది కాబట్టి ఇంకా భర్త గార్డియన్ అనేది ఎట్లా, అది ఎట్లా కుదురుతుంది అంటారు?
0: చైల్డ్ మ్యారేజెస్ ఇంతకు ముందు ఉండినాయి కాబట్టి ది హస్బెండ్ యూస్ టు బికమ్ ది గార్డియన్.
1: అలాగే ఉంది. ఓకే అండి, అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా మనం కొత్త చట్టం ప్రకారంగా వాళ్ళిద్దరు కూడా మైనారిటీ తీరు ఉండాలి, మేజర్లు అయి ఉండాలి అన్నది ఉన్నప్పుడు మరి వాళ్ళు స్వతంత్ర జీవనం వాళ్ళు సాగిస్తారు. దీనిలో ఈ అడాప్షన్ అనేది ఒకటి ఉంది దత్తత తీసుకోవడానికి. ఇప్పుడు మరి కారా అనేది కూడా ఒకటి వచ్చింది, చైల్డ్ అడాప్షన్ రెగ్యులేషన్ ఏజెన్సీ అనేది, దీని ద్వారా వాళ్ళు మాత్రమే అడాప్షన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇదివరకు ఉన్న చట్టాల ద్వారా వాళ్ళు చాలామంది దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్నప్పుడు వాళ్ళకు హక్కులు ఎట్లా వచ్చాయి? ఆ దత్తత తీసుకున్న వ్యక్తికి దత్తత పోయిన అబ్బాయికి, ఆ అబ్బాయికి మరి తన సొంత కుటుంబం నుంచి ఉన్న ఆస్తులు, అంటే మళ్ళీ దత్తతకు వెళ్ళిన ఇంటి ఆస్తులు, వీటిలో ఏది సంక్రమిస్తుంది?
0: దత్తత తీసుకున్న వాళ్ళ ఆస్తులకే అతన్ని అర్హత సంపాదిస్తాడు. న్యాచురల్ పేరెంట్స్ నుంచి అక్కడికి
1: వెళ్ళిపోయి
0: ఆస్తులకు రాదు. పెంచుకున్న వాళ్ళ ఎవరికైతే వాళ్ళకి ఏదైతే ఆస్తులు ఉంటాయో అవిటికి మాత్రమే అతను హక్కుదారుడు. ప్లస్ దత్తత తీసుకునేటప్పుడు సేమ్ సెక్స్ అయితే ఏజ్ గ్యాప్ ఏమీ అవసరం లేదు. ఆపోజిట్ సెక్స్ ఒకవేళ దత్తత తీసుకుంటే మాత్రం 18 ఇయర్స్ గ్యాప్ ఉండాలండి.
1: తర్వాత అండి, ఇప్పుడు
0: ప్లస్ ఇంకోటి, ఒకవేళ బ్యాచిలర్ కనుక దత్తత తీసుకుంటే, ఆమె దత్తత తీసుకున్నాక మ్యారేజ్ చేసుకుంటే ఐదర్ మెన్ ఆర్ విమెన్,
1: ఓకే,
0: హీ విల్ నాట్ బికమ్ ది న్యాచురల్ పేరెంట్.
1: ఎవరు తర్వాత మళ్ళీ ఆమె పెళ్లి చేసుకుంటే స్టెప్ మదర్,
0: స్టెప్ ఫాదర్
1: అవుతారు. అంటే ఒకవేళ ఒక అమ్మాయి
0: అయినా
1: అమ్మాయి
0: అబ్బాయి అయినా వాళ్ళు దత్తత తీసుకునేటప్పటికి ఇంకా పెళ్లి కాలేదు, హీ ఆర్ షీ ఈజ్ అ బ్యాచిలర్.
1: ఓకే,
0: ఆఫ్టర్ దట్ దే హ్యావ్ గాట్ మ్యారీడ్.
1: ఓకే, అంటే అంటే ఒక ఒక పెళ్లి అవివాహిత దత్తత తీసుకుంటే, తర్వాత దత్తత తీసుకున్న తర్వాత వివాహం అవుతే అతను అంటే ఆమె హస్బెండ్ ఈ అబ్బాయికి ఫాదర్ కాడు, స్టెప్ మదర్ అంటారు. ఓకే, ఇది మనకు మన కుటుంబ వ్యవస్థకు చాలా కొత్తగా ఉంటుంది. స్టెప్ ఫాదర్ సవతి అని అంటారు, సవతి తల్లి సవతి తండ్రి అంటారు, ఆ విధమైన రిలేషన్ మాత్రమే ఉంటుంది అంటారు. ఓకే అండి, ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం కాకుండా ఎన్నో కాపాడుకుంటున్నాం, దానికి ఎన్నో ఆస్తి హక్కుల్లో ఇచ్చాం. ఆ తర్వాత ఆ వారసత్వ చట్టాలు కూడా మీరు చెప్పారు. వారసత్వం ప్రకారంగా మరి ఇప్పుడైతే అబ్బాయికి అమ్మాయికి పుట్టుకతోనే వాళ్ళకి హక్కులు వచ్చేస్తున్నాయి, మరి వాటి గురించి ఏవైనా సమస్యలు వస్తే ఈ చట్టాల ఆధారంగా వాళ్ళు

0: పరిష్కరించుకోవచ్చు, ఇవన్నీ ఉంటుంది. తర్వాత ఒకవేళ ఈ వివాహం గురించి వచ్చినప్పుడు హిందూ అబ్బాయి ఇతర మతస్థులైన అమ్మాయిని చేసినప్పుడు మరి ఏ చట్టం వర్తిస్తుంది అంట?
1: స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందండి.
0: స్పెషల్ మ్యారేజ్,
1: స్పెషల్ మ్యారేజ్
0: ప్రత్యేక వివాహాల చట్టం,
1: ప్రత్యేక వివాహాల చట్టం. దాంట్లోనే వాళ్ళ విడాకులు, వాళ్ళ మ్యారేజ్ అది వ్యాలిడ్ మ్యారేజా కాదా అనేది, వాళ్ళు ఒకవేళ డైవర్స్ తీసుకుంటే దానికి ఏం గ్రౌండ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వివరిస్తుంది.
0: అంటే హిందూ వివాహం చట్టం కాకుండా ఈ ప్రత్యేక వివాహ చట్టం మాత్రమే వాళ్ళకి అమల్లో. ఇప్పుడు ఆడవాళ్ళు స్త్రీధనం అంటారండి, అంటే అమ్మ ఆస్తి ఉంటుంది అమ్మకి, ఆమె తదనంతరం ఆస్తికి వారసులు అంటారు, ఆ స్త్రీధనానికి వారసులు అమ్మాయిలు.
1: ఆమె పుట్టిన పిల్లలు అండి, ఐదర్ కొడుకు అన్నా కూతురు అన్నా. లేదు అనుకున్నప్పుడు ఆ కొడుకు కూతురు చనిపోతే వాళ్ళ పిల్లలు, మనవలు మనవరాలు వాళ్ళు కూడా కాకుంటే వాళ్ళకు ప్లస్ హస్బెండ్కి. ఒకవేళ ఆమె పూర్తిగా మీరు అంటున్నారు ఇప్పుడు ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ నుంచి తీసుకొని వచ్చింది అని అనుకున్నప్పుడు, అప్పుడు పిల్లలు ప్లస్ ఫాదర్ తరఫున ఎవరైనా రిలేషన్స్ ఉంటారు కదా, ఫాదర్ తరఫున వారసులు ఉంటారు కదా,
0: ఆమె తండ్రి తరఫున,
1: ఆమె తండ్రి తరఫున
0: పుట్టింటి,
1: పుట్టింటి వాళ్ళ నాన్న తరఫున వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే హస్బెండ్ తరఫు నుంచి లేదంటే మామగారి తరఫు నుంచి వస్తే పిల్లలు ఖచ్చితంగా పిల్లలు అయితే వారసులు, దాని తర్వాత హస్బెండ్ తరఫున ఎవరైనా వారసులు ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు.
0: భారతీయ కుటుంబ వ్యవస్థలో వివాహాలు, వాటికి కావాల్సిన అంశాలు, అలాగే విడాకులు, దానికి ఉన్న అంశాలు, విధి విధానాలు, మనోవర్తి, అలాగే వారసత్వం, వీటన్నింటిలోనూ మరి అలాగే చిన్నారుల గార్డియన్షిప్కు, వాళ్ళ సంరక్షకులకు వాటికి సంబంధించిన చట్టాలు, వీటన్నింటి గురించి స్థూలంగా వివరించారు. ధన్యవాదాలు.
1: నమస్కారం అండి.
2: శ్రోతలు, ఇంతవరకు న్యాయ సలహాలు ఈ శీర్షికన కుటుంబ వారసత్వ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి వై సుచిత్ర గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎన్ హరికృష్ణ. హేమావతి ఈనాటి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నా జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖనం ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19,75,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ

0: ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ, కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయలతో నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్టంలోని 52 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి, మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ది పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి చెరువు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని 134 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణంలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మలు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ, బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె ఉమారాణి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర పాడిన శ్రీమణి గీతం, సంగీతం రకీబాలం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి. ఏ రెడీయా? సరిగ్గా

0: మిత్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

0: పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఆరుద్ర గీతం అది. సంగీతం కేవి మహాదేవన్. కార్యక్రమంలో తర్వాత విందాం మనుషుల్లో దేవుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వినే ముందుగా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఎవరా వరుధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు, నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు, కాలికి పసరు పూశాడు, రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాక్షుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

సిద్ధుడిచ్చిన కాలిపసరుతో సిద్ధించను వంచితమ్ము, పుణ్యతీర్థ సందర్శనముతో పునీతమాయను జీవితం.

గాలి పసరు కరిగిపోయిని ఇంటికేకు తిరు విరుగనైతిని

0: మాట ఈ ప్రవరుడట్టి వాడు కాడి
1: చతురుడవే, అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరు అడుగవైతివే. వరూధిని, అక్కరో శిరోమణిని, దివి నుండి ఈ భువికి దిగి వచ్చినాను. నీ మదన రూపము నే మెచ్చినాను, మనసెచ్చినాను.
0: వరూధిని,
1: ఆహా ఎంత కమ్మని పిలుపు, ఎన్ని మరులను కొలుపు. ఈ పూల పొదరింట చూపించు నీ వలపు.
0: శ్రీహరి శ్రీహరి, అపచారము అపచారము.
1: ఓ అభినవ మదన, నీ యజ్ఞయాగములు నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీ ముందు నా ఎందు లభించనుండగా ఆలసింపువేలా అనుభవించరావేలా.
0: అయ్యో శ్రీహరి శ్రీహరి.

అలా అగ్నిహోత్రుని ప్రార్థించిన ప్రవరుడు అరుణాస్పదపురం చేరుకున్నాడు. ఏనాటి నుంచో వరూధునిపై మక్కువ పడ్డ ఒక గంధర్వుడు ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రవరుని రూపం దాల్చి వరూధుని వద్దకు వచ్చాడు. ఆ మాయాప్రవరుని తిలకించి పులకాంకితయైన వరూధిని

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రండి.
4: కార్యక్రమంలో మీరు విన్న పాట విరాట పర్వం చిత్రం కోసం. శరత్ సంతోష్ వరం పాడిన శేషప్ప కవి పద్యం, అలాగే దేవారి నరేందర్ రెడ్డి గీతం, సంగీతం సురేష్ బొబ్బిలి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి రుద్రవీణ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను, ఎస్ జానకి, ఎస్పి శైలజ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఇళ్ళయ్య రాజా.
5: రండి రండి రండి,
6: దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
7: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు.
5: ఆహా,
7: ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఏ ఇల్లు రాచనగరు.
5: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ
6: తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
7: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య.
6: క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి రండి రండి.

చేసినప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చ

0: ರಾಹು ರಾ ಇದ್ಗೋ ಏನೇ ಸೂರ್ಯ ಇವನ ಭಾರ್ಯ ಈ ಇಂಟಿಗೆ ಎದುರುಲೇನಿ ಏಲಿಕನ ಮಿಸ್ಸೆಸ್ಸು ಆರ್ಗ್ಯುಮೆಂಟ್ ವಿನಕುಂಡಾ ತೀರ್ಪಿಚ್ಚೇ ಜಸ್ಟಿಸ್ಸು
1: చాలండి సరసం ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళములో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: పెడతా పో పెడతా పొగ పెడతా పుడక పెడతా
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం ఎవరేమనుకుంటారో తెలియని మేళం
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన సూర్యంగారం చెప్పానే ఆయనే ఈయన
1: రండి రండి రండి

0: వృద్ధాప్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది అంచెలంచెలుగా సాధించిన కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య
1: పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

నవ్వు మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

నాళ్ళు సంగీతంలో మాటలాడడం పద మాటలనే సంగతులు చేయడం పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని

చూడాలని ఉంది చిత్రం కోసం. హరిహరన్ బృందం పాడిన వేటూరి గీతం అది, సంగీతం మణిశర్మ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దళపతి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో ముందుగా కేవి మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు. చిత్రం రాజా రమేష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: కార్యక్రమంలో తరువాత వినండి. సత్యం సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. కోరుతున్న శ్రోతలు అనంతపురం కృపానంద నగర్ నుంచి జన్య ఆంజనేయులు, గోవిందదాసు, గోవిందరాజులు, ఆదినారాయణ, చంద్రశేఖర్, వారి కుటుంబ సభ్యులు. చిత్రం నిప్పులాంటి మనిషి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి.

ఘంటసాల సంగీత నిర్వహణలో పి సుశీల పి లీల పాడిన గీతం. కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశృత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం లవకుశ.

0: तरफू कालो लो ये ठो लावा लो जस्ट पकट लिख लो नैना वाह
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి టీవీ రాజు సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన కొసరాజు గీతం. కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం శ్రీకృష్ణ పాండవీయం.

బ్రతకడానికుపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు. సోమరియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలముతోడైతే విజయము భరింపగలరు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతల అభిలాష కార్యక్రమం విన్నారు. సమయం 10:40. తర్వాత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.
5: ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధి

0: అభివృద్ధికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశలవారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది.
1: యాప్ డైరెక్ట్గా ప్లేస్టోర్స్కి వెళ్ళి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందండి. దేర్ డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్, దేర్ ఆర్ ఫోర్ వేస్, డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్, అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్, దేర్ ఫోర్ వేస్ అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్ కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైల్ పార్సల్ యాప్ లో బుక్ స్టేషన్ కి వచ్చి బుక్ చేసుకోవచ్చో అన్ని యాప్ లో చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది, ఎంటర్ వి హావ్ టు ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యాలి. ప్లస్ స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ, విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఏ స్టేషన్ కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం, ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్ కి, లేదంటే డోర్ స్టెప్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి, విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, మోటార్ సైకిల్, దీంట్లో పార్సెల్, వీ హ్యావ్ టు యాడ్ ఎ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్, ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్, అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్.
0: బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సిల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సిల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో

0: ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరుకు రవాణా జరగడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ఈ విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన జోన్ కావటం గర్వకారణమని అన్నారు. భారతీయ రైల్వేలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్సిల్ సేవలు ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్ వల్ల వినియోగదారులు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలను పొందగలరని అన్నారు. ఇది రైల్వే పార్సిల్ సేవల్లో ఒక కొత్త అధ్యాయమని, వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.
1: This app facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, railway has tied up with various logistic operators which can be selected using this app, who will pick up the parcel from your home or the customer premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. From the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement.
0: సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
2: రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ మార్చ్ 12న మేము లాంచ్ చేశాం. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో, మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. లేదు స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే, ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో, మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ అది 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది మీరు ఇంకా 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత రీఫండ్ కూడా అయిపోతుంది ఆ 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లేకపోతే ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆ కన్సైన్మెంట్ని మనం ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు, ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలానా చోట ఆగిపోయింది అని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో, లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో, దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ, అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్, అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్, ఇప్పుడు పలానా ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో ఎన్టీఎస్లో మార్క్ చేసుకొని చూసుకోవచ్చు ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా చెప్పొచ్చు మీరు, ఇంకా మా ట్రైన్ 2 అవర్స్లో లేట్ వస్తుంది, మీరు 2 అవర్స్ తర్వాత రండి.
0: ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కే మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ, రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
3: గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి

0: పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్ పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిందో వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్ల అంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా మా అందరికి కూడా రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి అదేవిధంగా ట్రేడింగ్ కూడా ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచునే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి అవి గమ్యానికి త్వరితగతిన వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న అడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, ఈ కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: भारती FM 101.3। మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి FM 101.3। నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గోదావరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:14 దాటి 57 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం హరివిల్లోకి. మరి మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు, కనీసం చంద్రుడు వెలుతురు కూడా లేదు. ఒక నల్లటి కార్ హెడ్ లైట్స్ కూడా ఆన్ చేయకుండా ఆ రోడ్డు మీద స్పీడ్గా వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంలో ఒక నల్లటి పిల్లి రోడ్డు దాటుతుంది. కానీ ఆ కార్ డ్రైవర్ బ్రేక్ వేసి ఆ పిల్లిని హ్యాపీగా బ్రతికించేశాడు. లైట్ లేవు, పిల్లి నలుపు, కార్ నలుపు, మరి డ్రైవర్ ఆ పిల్లిని ఎలా చూశాడు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0662438144 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.

0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:23 దాటి 39 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, లైట్ లేవు, పిల్లి నలుపు, కారు నలుపు, మరి డ్రైవర్ ఆ పిల్లిని ఎలా చూశాడు, ఎలా కాపాడాడు అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు, చూద్దాం. గుడ్ మార్నింగ్, హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లేమలపాడి నుంచి భానుగారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అజయ్ గారు అంటూ విరేష్ ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. వెల్కమ్ టు హర్విల్లు అంటూ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు. నేను ఇంతలో మూవీ సాంగ్ ప్లే చేయండి అంటూ దినేష్ మెసేజ్ చేశారు, కానీ ప్లే చేయడం కుదరదు. ఇంకా రేడియో మిత్రులకి శుభదినం అంటూ జవాబు పిల్లి కూత ద్వారా అండ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. ఇంకా పిల్లి కళ్ళు నైట్ మెరుస్తాయి అంటూ మోహన్ రెడ్డి పడపటి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నమస్తే అమ్మ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే ఓకే, సెకండ్ ఆన్సర్ పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకోట్టం నుంచి పలుక సత్యనారాయణ కృష్ణకుమార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా గోపరాజు కడప జిల్లా కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హలో మేడం, ఐఎమ్ సమీర్ షేక్ ఫ్రమ్ తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్. ఆన్సర్ ఈస్ అతనికి కళ్ళు కనిపించవు అంటూ పంపించారు. కాదండి, ఓయ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అక్కర్పాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య, శుభోదయం, జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి, గుంటూరు నుంచి. నమస్తే సౌజన్య మేడం అంటూ పిల్లి కళ్ళు చీకట్లో మెరుస్తాయి కనుక డ్రైవర్ చూడగ, రాంగ్ ఆన్సర్ అండి. ఇమరేని వెంకటేశ్వరరావు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమినిపాడు నుంచి జవాబు కాదు, రాంగ్ ఆన్సర్ పంపించారు. వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి రెడ్డి భీమినిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హర్విల్లు అంటూ గణేష్ రాజు శ్రీనివాస్ కొనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం జవాబు అంటూ మియావ్ అని పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఎవరు అంటే పరేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ్య రాజ్విక వేద్విక నందిగాం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కార్ లైట్స్ రమేష్ బాబు అండ్

0: పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపల్లం రామ్నగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ అండి. బందర్ అరుణ కృష్ణ అమలు బాలాజీ బుజ్జి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ ఆన్సర్ పంపించారు, కానీ మీ పేరైతే పంపించలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఆన్సర్తో పాటు నేమ్ కూడా పంపిస్తే మంచిదన్నమాట. ఇంకా మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేయాలి కదా. ఆన్సర్ ఏంటి అంటే గనక అది పగలుపూట. నేను రాత్రి అని చెప్పలేదు కదా, జస్ట్ అది చెప్పాను అంతే. అది పగటిపూట జరిగిందనమాట, అందుకే కనిపించి డ్రైవర్ సేవ్ చేశాడు. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎండలో ఎంతసేపు నిలబడినా, ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా, అస్సలు ఆరనేది ఒకటి మీ దగ్గరే ఉంటుంది, అది ఏంటిది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎండలో ఎంతసేపు నిలబడినా, ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా, అస్సలు అరవనిది, సారీ ఆరనిది, ఒకటి మీ దగ్గరే ఉంటుంది, అది ఏంటిది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866-244-8814 కదా మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
3: 101.3.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: స్టూడియోల సమయం 10:44 దాటి 55 సెకండ్లు కావస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజీగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటూ ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మన అందరికీ కామన్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డయాబెటీస్ అంటే ఏంటి? అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి. డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతోంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ

తెలుసు. ప్రీ డయాబెటిస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటిస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటిస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటిస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే హెచ్బిఏవన్సీ టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ హెచ్బిఏవన్సీ మనం చేసినప్పుడు హెచ్పిఎల్సీ మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క హెచ్బిఏవన్సీ 5.7 5.7 నుంచి 6.4 లోపల ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటిస్ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటిస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటిస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటిస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్కి స్పందించదో ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్, ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు షుగర్ రాదు అని ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటిస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఎవరైనా ఒక పర్సన్ చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపట్టినట్టయితే అతన్ని అసలు ప్రీ డయాబెటిస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్లోను అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్వ, ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే PCOS అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక, పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికీ పక్కన పెట్టేస్తే, ఎంత తిన్నా కనుక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్ర వస్తున్నట్టు,
నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే

0: డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడి దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే బేసికల్గా చెప్పాలంటే సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే హోమా ఐఆర్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడదామండి. సో హోమా ఐఆర్ అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్లో చేస్తారు. సో హోమా ఐఆర్ టెస్ట్ వచ్చేసి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమా ఐఆర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమా ఐఆర్ని. సో మీరు ఎవరైతే హోమా ఐఆర్ చెక్ చేయించుకుని అది లెస్ దెన్ 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1 to 2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే 4 to 5 మధ్యలో లేదా 5 కంటే అబవ్ ఉంటే సిగ్నిఫికెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని స్వీట్స్ నైట్ ఫుడ్స్ తగ్గించుకుని ప్రాపర్ స్లీప్ నిద్ర ప్రాపర్గా నిద్రపోయి వ్యాయామము తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలా మందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు నిద్ర అనేది సర్కేడియన్ రిధమ్ బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారి గట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2 to 3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది, అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట, అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి 40 దాటినటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి లేడీస్కి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహనే కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్ అధిక కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు

0: స్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: స్టూడియోల సమయం 10:59 దాటి 12 సెకండ్లు గా వస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు ఇప్పటి వరకు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పగడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్రానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక వినియోగం

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:03 దాటి 34 సెకండ్లు అయిపోయింది. మరి హరివిల్లో నేను అడిగిన క్వశ్చన్ కూడా మిగిలిపోయింది కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చాలా మంది పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆర్ రాంబాబు, కమల, మానస, రామ్ చరణ్, ఉదయ్, తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఆన్సర్ అని పంపించారు కానీ పంపించలేదు ఆన్సర్. అయితే నాలుక అని పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి, పేరు మాత్రం పంపించలేదు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కనకాయపల్లె గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పేరైతే పంపించలేదు. రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన తిరుపతి నుంచి నీడనా అని పంపించారు, కాదండి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పెడన్ జోగనందన కాలనీ అప్పలరాజు గారు పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆశా ఏలూరు నుంచి, ఆశా అంటూ పంపించారు రాజు గారు, ఏలూరు నుంచి కాదు, రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే సౌజన్య మేడం, మీరు అడిగిన ఈ ఒక్క ప్రశ్నకు జవాబు రాంగ్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి గారు మెసేజ్ చేశారు. మల్లికార్జున్, అభిరామ్, కేశవనగర్ నుంచి, ధర్మవరం నుంచి పెదాలను పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపక్క నుండి రమ నీడ అనుకుంటున్నా అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ సౌజన్య గారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, అలాగే ఇప్పుడు కూడా ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీరే. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ దేవినగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభోదయం ఆన్సర్ అంటూ బెనర్జీ మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షాడో అని పంపించారు, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ సుజాత భవానీపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బెనర్జీ గారు ఊహ అంటూ పంపించారు, గుడ్లవల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే చెమట అనమాట, స్వెట్. ఎండలో ఎంతసేపు నిలబడినా, ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనిది. ఒకటి అదేంటిదంటే చెమట అనమాట. మరి స్టూడియోలో సమయం చూస్తే 11:06 దాటి 30 సెకండ్లు అయిపోయింది. ఈనాటి నా షోకి బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ అవుట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటిట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
5: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
5: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
5: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
5: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
4: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
5: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
4: అవునవును.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
7: మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:10 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దాట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. మరి కొత్త కొత్త సినిమా విశేషాలు తెలుసుకునే టైం వచ్చేసింది. సో మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. స్పెషల్లీ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది స్టార్టింగ్లోనే. సో మరి ఏంటది తెలుసుకోవాలంటే జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3. రైట్ నౌ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుని మరి శృతి వస్తే నానిపాటు రావాలి కదా. సో మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి. సో వెయిట్ చేస్తూ స్టే ట్యూన్డ్.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
10: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తొలి ప్రేమ సినిమా నుంచి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు శ్రీమణి గారి లిరిక్. 11:20 క్రాస్ పై 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైమ్ అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ అప్డేట్ అని చెప్పాను. కల్కి 2 మూవీ కోసం టీమ్ అయితే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసారట. సూపర్ కదా. మరి మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఈ పార్ట్ 2 లో ప్లాన్ చేస్తున్నారట. అది ఎంత పెద్ద సీక్వెన్స్ అంటే పార్ట్ 1ను మించి ఉండబోతుంట. సో కల్కి 2098 AD రియల్ వరల్డ్ లో కొత్త కొత్త ట్విస్ట్లు, గొడవలు, క్యారెక్టర్స్, ఎంట్రీలు, ఓ మై గాడ్నెస్, అలా చాలా చాలా చాలా ఉండబోతున్నాయి. క్యామియోలు ఇవన్నీ కూడా అనమాట అన్నీ ఉండబోతున్నాయని టాక్ అయితే నడుస్తుంది. సో మరి ఇదే సంగతి. అండ్ ఇదే మూవీ నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఉంది డార్లింగ్ ఫ్యాన్స్ కోసం. వెయిట్ చేస్తుండండి, అది కూడా చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ మున్నా సినిమా నుంచి అయితే ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ అండ్ సుజాత పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ ఆఫ్ వివిధ్ భారతి FM 101.3.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు శ్రీమణి లిరిక్. మరి లవ్లీ సాంగ్ RX 100 మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:29 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అది మ్యాటర్. సో మరి కల్కి పా

0: తక్ మాన్సూన్
1: అని కూడా టాక్ అండ్ అని కూడా టాక్ అండ్ ఇది కూడా అని కూడా టాక్ అండ్ ఇది కూడా పక్కన పెడితే హాలీవుడ్ నుంచి అయితే ఒక మేజర్ అప్డేట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం ఫంకీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అజయ్ శృతి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. సో 11:39 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అవతార్ 3 పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్, మనకు తెలిసిందే కదా. జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ ఈ సినిమాలతో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించారో కూడా ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. అయితే ఈ 3 పార్ట్స్ టోటల్ బడ్జెట్ ఆల్మోస్ట్ కొన్ని వందల మిలియన్ల డాలర్లు అని టాక్ అయితే ఉంది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్ట్స్ ఉంటాయి కదా 4 and 5, కొంచెం బడ్జెట్ తగ్గించి త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారట. మరి దీనికోసం ఒక కొత్త టెక్నాలజీ కూడా వాడబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అవతార్ 4 కొన్ని సీన్స్ కూడా షూట్ చేసేసారట. దీన్ని బట్టి నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. బడ్జెట్ అంటే బడ్జెట్ తగ్గితే మంచిదే కదా, ఏమంటారు, ఇది అవుతుందా చూద్దాం, టైం డిసైడ్ చేస్తుంది, మనమైతే అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి ఈ రోజు మన టాలీవుడ్ లో 2 ఇంపార్టెంట్ బర్త్డేస్ అయితే ఉన్నాయి, ఎవరు ఆ స్టార్స్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, ఆ తర్వాత పాట అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ది మూవీ భరత్ అనే నేను. సో స్టేట్ యూన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: Hola, bienvenido. Disfrutar fiesta.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: GRP జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: GRP జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే, రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి రామాయణ సినిమా ఉంది కదా, ఈ ఫస్ట్ ట్రైలర్ని, ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ని July 23rd ప్లాన్ చేశారట. సో దాని తర్వాత మూవీ ప్రమోషన్స్ అన్ని కూడా జోరుగా ఉండబోతున్నాయి అనమాట. సో ఇది కాస్త పక్కన పెట్టేస్తే, ఒక పక్కన దుల్కర్ సల్మాన్ ఐఆమ్ గేమ్ యాక్షన్ సినిమా, అండ్ ఇంకో పక్కన పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేసిన ఖలీఫా సినిమా, ఈ ఇయర్ 2026 ఓనం సెలబ్రేషన్స్లో అంటే ఆగస్ట్లో ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఒకేసారి రిలీజ్ అవబోతున్నాయి. చూడాలి మరి ఈ మూవీ పండగ జోష్ ఇంకాస్త పెంచుతుందేమో, ఏ పండగ అంటే ఏ మూవీ పెంచుతుందో చూడాలి. అండ్ మరి ఈ రోజు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్డేట్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే 62 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు దాకా, అండ్ నెక్స్ట్ 63 సినిమా స్టార్ట్ అవబోతోంది. అండ్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నది ఎవరో తెలుసా, సల్లుభాయ్కి మన వాళ్లే. ఎస్, మ్యూజిక్ ఏమో తమన్ అందిస్తున్నారు, అండ్ బీజీ స్కోర్ అనిరుద్ధ్ అనమాట. సో నాకెందుకో సల్లుభాయ్ సాంగ్స్ ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపించబోతున్నాయి అనిపిస్తోంది. ఎప్పుడు కూడా సల్లుభాయ్ సాంగ్స్ చాలా బాగుంటాయి, బట్ ఈసారి ఇంకాస్త ఇంకాస్త డోస్ పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఇద్దరు లీడింగ్ లో ఉన్న మ్యూజిషియన్సే కదా, మరి అది మ్యాటర్, మరి మోత ఆ మాత్రం ఉండాలి కదా. ఏమంటారు, ఇక నుంచి నా సినిమాలన్నీ కలర్ఫుల్గా ఉండబోతున్నాయి అంటారు అంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంటే డ్రాగన్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది కదా, అయితే ఇంతకుముందు సలార్, కేజీఎఫ్ అండ్ కన్నడలో తీసిన ఉగ్రం ఇలాంటివన్నీ కూడా ఏంటో ఒకలాంటి సీరియస్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇలా కథలు, ఇలాంటి కథలు కదా, అంటే చూడటానికి కూడా ఒక డార్క్గా ఏదో ఒక సమ్ కలర్ అలా ఉంటుంది అనమాట సినిమాకి కూడా కలర్. అండ్ నెక్స్ట్ డ్రాగన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం సీరియస్ పిక్చర్ లాంటిదే, బట్ ఆఫ్టర్ దాట్ ప్రశాంత్ నీల్ గారు ప్రశాంతంగా ఒక పౌరాణిక కథని ఎంచుకోబోతున్నట్టు టాక్. అమ్మయ్యా, ఫైనలీ నాలాంటి వాళ్ళ కోసం ఇది ఒక శుభవార్త అనమాట. అది కూడా పక్కన పెట్టేస్తే, ఇట్లు అర్జున సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ హాయ్ రే May 28th రాబోతోంది. థమన్ మ్యూజిక్ అందించారు, అండ్ ఈ సాంగ్ని పాడింది ఎవరో తెలుసా, అనిరుద్ధ్ అనమాట. సో అగైన్ వీళ్ళ కాంబో రిపీట్ కాబోతుంది, అది మ్యాటర్. సో మరి ఇంకా ఇంకా ఇంకా ఇలా చాలానే చెప్పాలి అనుకుంటాను, బట్ టైం చూస్తే ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది మనకి. ఎనీవేస్, ఇప్పటికైతే ఇవాళకైతే ఈ అప్డేట్స్ ఇక్కడితో బై బై కొట్టేసి, నెక్స్ట్ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్.

0: సరి యాప్ లో రేడియోనా అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే.
8: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. सर्वोच्च न्यायालय ने निर्वाचन आयोग द्वारा कराई गई मतदाता सूचियों के विशेष गहन पुनरीक्षण एसआई प्रक्रिया की वैधता को बरकरार रखा है. सर्वोच्च न्यायालय ने कहा कि एसआईआर प्रक्रिया स्वतंत्र और निष्पक्ष चुनावों की संवैधानिक अनिवार्यताओं को आगे बढ़ाती है. न्यायालय ने फैसला सुनाया कि निर्वाचन आयोग लोक प्रतिनिधित्व अधिनियम 1950 के अनुच्छेद 324 और उसके अधीन निर्मित नियम के तहत एसआईआर करवाने की शक्ति रखता है. मुख्य न्यायाधीश सूर्यकांत और न्यायमूर्ति जयमाल्या बागची की एक पीठ ने उन रिट याचिकाओं पर फैसला सुनाया जिनमें पिछले साल जून महीने में चुनाव आयोग द्वारा बिहार में एसआईआर आयोजित करने के लिए जारी अधिसूचना को चुनौती दी गई थी. मुख्य न्यायाधीश सूर्यकांत द्वारा सुनाए गए फैसले में कहा गया कि विवादित प्रक्रिया को केवल इसलिए अमान्य नहीं किया जा सकता क्योंकि यह नियमित पुनरीक्षण के लिए निर्धारित सामान्य तौर तरीकों के अनुरूप नहीं है. इसलिए यह नहीं कहा जा सकता कि निर्वाचन आयोग ने अपनी वैधानिक शक्तियों से अधिक कार्रवाई की है. सरकार ने कहा है कि देश में अभी तक इबोला वायरस के संक्रमण का कोई मामला सामने नहीं आया है. स्वास्थ्य मंत्रालय ने कहा कि अफ्रीका के कुछ हिस्सों में इबोला के मामलों के मद्देनजर स्थिति पर कड़ी नजर रखी जा रही है. सूत्रों के अनुसार युगांडा से हाल ही में लौटे एक व्यक्ति को बंगलुरु के सरकारी महामारी रोग अस्पताल में जांच और चिकित्सा के लिए अलग रखा गया. जांच में उसकी रिपोर्ट नकारात्मक आई है. नागरिकों को सलाह दी गई है कि वे घबराएं नहीं, गलत सूचना न फैलाएं और जानकारी के लिए केवल आधिकारिक स्रोतों पर ही भरोसा करें. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने आज टोरंटो में कनाडा में रहने वाले भारतीय समुदाय के लोगों से बातचीत की. श्री गोयल ने सोशल मीडिया पोस्ट में कहा कि इस बातचीत के दौरान उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में भारत में आए आर्थिक बदलावों पर प्रकाश डाला. उन्होंने भारत कनाडा व्यापक आर्थिक साझेदारी समझौते के माध्यम से व्यापार, निवेश, नवाचार और लोगों के बीच आपसी सहयोग के क्षेत्रों में उभर रहे अपार अवसरों पर भी जोर दिया. केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई ने नीट यूजी 2026 परीक्षा पेपर लीक मामले में दो और आरोपियों को गिरफ्तार किया है. सीबीआई ने इस मामले में अब तक दिल्ली, जयपुर, गुरुग्राम, नासिक, पुणे, लातूर और अहल्यानगर से कुल 13 आरोपियों को गिरफ्तार किया है. प्रधानमंत्री नरेंद्र मोदी ने देश के अलग अलग हिस्सों में बढ़ते तापमान के बीच लोगों को सावधानी बरतने की सलाह दी है. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि वे भरपूर पानी पिएं और घर से बाहर निकलते समय अपने साथ पानी जरूर रखें. प्रधानमंत्री ने सभी से आग्रह किया कि जानवरों और पक्षियों के लिए घरों, बालकनी, छतों, दुकानों या दफ्तरों के बाहर पानी से भरा एक छोटा बर्तन जरूर रखें. प्रधानमंत्री ने लोगों से कहा कि इन मुश्किल दिनों में वे पूरी संवेदनशीलता और करुणा के साथ एक दूसरे का ख्याल रखें. मौसम विभाग ने उत्तर भारत के अनेक राज्यों में

తర్వాత మీరు వినబోయే పాట హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. పాడినవారు హరిహరన్, మధుశ్రీ. చిత్రం భీమా.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కంత్రి చిత్రానికి రాహుల్ నంబియార్ జై పాడారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్ట్రపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం

2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం పరిచయ కార్యక్రమం, అనంతరం కార్మిక గీతాలు వింటారు. ముందుగా మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: స్త్రీలకు ఆయుర్వేదం ఎటువంటి సాయం అందిస్తుందో ఈ విషయాన్ని వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఏ నిషిత వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నిషిత గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఆరోగ్యం పరంగా స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఆయుర్వేదం ఎటువంటి సహాయం అందిస్తుందో వివరిస్తారా? ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో అలసట, ఒళ్ళు నొప్పి తరచూ చూస్తూ ఉంటాం, దానికి ఆయుర్వేదం ఏం చెప్తుంది?
2: ఫెటిక్ అంటారండి, మనం చూస్తాం చాలా మంది లేడీస్లో. జనరల్గా ఇది 30 to 35 ఇయర్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫెటిక్ అంటే వీళ్ళు తెల్లవారు లెగుస్తారు, చక్కగా యాక్టివ్గా అన్ని వర్క్స్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నం నుంచి చాలా అలసట ఫీల్ అవుతారు. అంటే ఏ పని చెప్పినా నా వల్ల కాదు అన్నట్లుగా అయిపోతారన్నమాట. ఒక సోఫాలోనో ఎక్కడో దగ్గర కూర్చోవటమో పడుకోవటమో చేసి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎవరైనా వాటర్ తీసుకురమ్మన్నా మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు. అంతలా ఫెటిక్ వచ్చేస్తుంది అన్నమాట.
1: శారీరక సమస్య అంటారా?
2: శారీరక సమస్య అంటే జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళలో. సో ఇలా చేయటం వల్ల మధ్యాహ్నం కల్లా వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకే పని చేయలేరు. దీన్ని ఫెటిక్ అంటారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆయుర్వేదంలో అంటే, జనరల్గా ఇప్పుడు ఫెటిగ్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళకి హెచ్బీ ఒకటి, కాల్షియం తక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి భుజాలు నొప్పులు వస్తూ ఉంటాయి, చేతులు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అంటే ఆయుర్వేదంలో ఉండే చిన్న చిన్న థెరపీస్ చెప్తాను. ఆయుర్వేదంలో ఏంటంటే, సింపుల్గా వాళ్ళు ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయుర్వేదం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో పంచకర్మ థెరపీస్ అంటే అన్నీ చేయించుకోకర్లేదు, అట్లీస్ట్ సింపుల్ బాష్పస్వేదం అంటే ఒక బాక్స్లో స్టీమ్ పెడతారు. స్టీమ్ పెడితే ఆ స్టీమ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, అంటే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టీమ్ చేయటం వల్ల లోపల ఉన్న వాటర్, బ్యాడ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది అనమాట. స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవి, అవి అన్నీ రాకుండా మీకు మంచి క్రీమ్స్తో మంచి ఆయిల్స్తో మీకు లైట్గా మసాజ్ ఇస్తారనమాట. దీన్ని అంటే అభ్యంగం బాష్పస్వేదం అంటారు. ఈ థెరపీ మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినా ఒక 1000 to 2000 మధ్యలో ఉంటుంది. సో ఆ చిన్న చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఒకేసారి 3 డేస్ చేసుకొని విరేచనంకి కూడా మెడిసిన్ ఇస్తారు టు ఎక్స్పెల్ ఆల్ ద టాక్సిన్స్ అవుట్. ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఫెటిగ్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డీహైడ్రేట్ అయిపోద్ది. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, మ్యూకస్, ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే వాటిలో ఉన్న తేమని కోల్పోతాయి అనమాట. అలా తేమని కోల్పోయేటప్పుడు బాష్పస్వేదం అభ్యంగం చేయటం వల్ల మళ్ళీ ఆ తేమ వస్తుంది. తేమ అంటే వాటర్ కాదు, ఈవెన్ వాళ్ళు వాటర్ తాగినా కానీ ఆ తేమ రాదు, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతున్నాయి కదా సెల్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు.

0: మనం ఈ థెరపీ చిన్న థెరపీ చేస్తే వాళ్ళకి ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట.
1: మరి ఇప్పుడు మీరు చెప్పిన థెరపీ ఎన్ని రోజులు ఇంటర్వెల్స్లో చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ థెరపీకి?
0: యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఫెటిక్ బాగా ఎక్కువగా ఉంది, ఒక 3 డేస్ లేకపోతే 5 డేస్, మ్యాక్స్ 7 డేస్ చేయించుకొని వాళ్ళు ఆపేయచ్చు. ఆపితే వాళ్ళు దే కెన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తే మళ్ళీ ఒక 3 డేస్ ఒక 5 డేస్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఒక వారానికి 3 రోజులు చేయించితే సంవత్సరం మొత్తానికి వాళ్ళలో ఫెటిగ్నెస్ రాదంటారా?
0: ఇప్పుడు జనరల్ గా ఫెటిగ్ అనేది చలికాలంలో రాదు, ఎండాకాలంలో వస్తుంది.
1: ఈ ఎండాకాలంలోని స్టీమ్ బాత్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ అవి రాదు?
0: అస్సలు రాదు. ఎండాకాలంలో ఏంటంటే మనకి భూమిని చూసుకుంటే భూమి లోపలంతా కూడాను వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉంటుంది. సేమ్ థింగ్ మనం కూడా ఎర్త్ లా ఫీల్ అయితే లోపలంతా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే లోపలంతా మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తక్కువైపోతుందో బయటకి వేడిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి లోపల డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంటుందో, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువైపోతాయి, మెటబాలిజం తక్కువైపోతుందో, అప్పుడే మనలో ఫెటిగ్ ఉంటుంది, అప్పుడే మనలో లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జనరల్గా ఆ టైంలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ రాగానే ఒక 5 డేస్, లేకపోతే సమ్మర్ సీజన్లో ఒక 7 డేస్, ఇలా మనం వాళ్ళు బాష్ప స్వేదము నెక్స్ట్ అభ్యంగం రెండు చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్ గా దే కెన్ ఓవర్కమ్.
1: ఇది కాకుండా మరి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారా?
0: డైట్ అయితే ఆ టైంలో జనరల్ గా మెటబాలిజం తక్కువ ఉంటుంది కనుక దే నీడ్ టు ఈట్ 1/2 to 1/4. వాళ్ళు ఎంత నడిస్తే అంత బాగుంటుంది. అంటే ఇంట్లో మేము చాలా పనులు చేసుకుంటామని అంటారు, బట్ 4 గోడల మధ్య ఎంత పని చేసినా కానీ అది వాళ్ళకి ఇంకా ఫెటిక్ పెంచుతుంది, తప్పితే తగ్గించదు. కానీ వాళ్ళు వన్స్ ఒకసారి పొద్దున్నే లేచి నడిస్తే ఏమవుతుందంటే మనకి కాల్షియం అందుతుంది, విటమిన్ డి బాగా అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, అంటే పొద్దున్నే చెట్లు వంట చేసుకుంటాయి అంతే కదా, మార్నింగ్ అవి ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ జరుగుతుందో అప్పుడే ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రతి సెల్, మన బాడీలో ప్రతి సెల్ కూడా మంచిగా రెస్పిరేషన్ తీసుకొని ఫెటిగ్ అనేది చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది.
1: ముఖ్యంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది, దానికి కారణం పొల్యూషన్, టెన్షన్, డైట్ తెలియదు. కానీ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉందంటారు?
0: ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను సో టిష్యూస్ నుంచి చెప్తాను, ఈ ఎందుకంటే హెయిర్ కూడా టిష్యూ నుంచి వస్తుంది కనుక. ఇప్పుడు బ్లడ్, మ్యూకస్, బోన్ ఇవేంటంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే మన గట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రతి ఏరియాకి తీసుకొని ప్రతి ఆర్గాన్కి తీసుకొని వెళ్ళే టిష్యూ అనమాట అది. సో ఆ టిష్యూస్ డ్రై అయిపోతాయి, డీహైడ్రేట్ అయిపోతాయి. నిజానికి వాటర్ కాదు, నిజానికి ఆయిల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వైటమిన్ ఏ, డి, ఈకే ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఏ అంటే ఐస్కి, కే అంటే బ్లడ్కి, డి అంటే హెయిర్ బోన్స్కి, నెక్స్ట్ ఈ అంటే మజిల్కి. సో ఈ 4 కూడా అబ్జార్బ్ అయ్యి శరీరానికి బాగా పట్టాలి అంటే మనం ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ అంటే నెయ్యి ఇట్లాంటివి అనమాట. జుట్టుకి కూడా ఆయిల్ రాయాలి బాగా, అందుకనే జుట్టుకి ఆయిల్ రాయాలి. సో ఇవి ఎప్పుడైతే లోపల డీహైడ్రేట్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మనం పొల్యూషన్ వల్ల అనుకుంటాం కానీ పొల్యూషన్ వల్ల కాదు, డ్రై అయిపోవటం. సో మనకి డ్రైనెస్ మనలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైన్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లలకి, 4 ఏళ్ళు పిల్లలకు కూడా వాళ్ళకి సరిగ్గా మోషన్ అవ్వదు. వాళ్ళల్లో కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నట్లు, అందుకనే పాలు ఇవ్వాలి అంటారు. పాలల్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫుల్ క్రీమ్ మిల్క్. సో పాలు కానీ లేకపోతే నెయ్యి, అన్నంలో ప్రతి దాంట్లో నెయ్యి వేసి పెట్టడం వల్ల ఏంటంటే బాడీలోకి మన ఫుడ్లో ఉన్న కాల్షియం అనేది ఒంటికి అందుతుంది. ఈ హెయిర్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే మనలో డీహైడ్రేషన్ ఉండకూడదు. సో ఇంకొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంతే కదా. మనం ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేసి ఎండబెడతాము. మనం రొటీన్ గా రోజు తినే ఫుడ్ లో ఓన్లీ 2.3 grams తినాలి రోజుకి సాల్ట్ అని WHO కూడా చెప్పింది. ఆయుర్వేదం ఎలాగో చెప్తుంది ఉప్పు ఎక్కువ తినకండి అని, WHO కూడా రోజుకి 2 గ్రాములకు మించి తినకండి అనే చెప్పింది. కానీ మనం రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 10 grams అయినా తింటాము. సో ఆ 10 grams లో ఇప్పుడు మనకి సోడియం కంపల్సరీ అవసరమే, కానీ క్లోరిన్ ఏదైతే ఉందో అది డీహైడ్రేటింగ్ ఏజెంట్. అది చాలా తక్కువ, అంటే 0.03 అంత తక్కువ తినాలి. కానీ ఇప్పుడు మన ఈ 10 గ్రామ్స్లోనే ఒక 5 గ్రామ్స్ క్లోరిన్ ఉంటుంది కదా ఎన్ఏసీఎల్లో. సో ఇదంతా లోపలికి వెళ్ళి మనల్ని ఎండబెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కనెక్టివ్ టిష్యూ డ్రై అయిపోద్దో, అంటే బ్లడ్ డ్రై అయితే ఎనీమియా, హెచ్బీ తక్కువ అయిపోతుంది, అలానే కాల్షియం, బోన్ కొంచెం డ్రై అయితే మనకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. మెయిన్ బోన్ బ్లడ్ డ్రై

0: అయితే హెయిర్ లాస్
1: హెయిర్
0: వచ్చేస్తుంది.
1: ఫాల్ కూడా.
0: మెయిన్ హెయిర్ ఫాల్కి బోన్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోవటం. సో హెయిర్ ఫాల్ అట్లా వస్తుంది. సో హెయిర్ ఫాల్ని అధిగమించాలి అంటే ఒకటి సాల్ట్ తగ్గించాలి, రెండోది మనం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మిల్క్.
1: ఒకటి మీరు డిహైడ్రేషన్ అనే పదం వాడుతున్నారు కదా, ఒకవేళ డిహైడ్రేషన్ వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దానికి రెమెడీ ఏముంటుంది? అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందా?
0: సో వాటర్ అంటే ఆ సెల్ ష్రింక్ అయిపోద్ది. ష్రింక్ అయితే మనం వాటర్ తీసుకుంటాము, ఆ సెల్ ఎట్లా మళ్ళీ నార్మల్ అవ్వదు కదా. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలంటే సెల్ చుట్టూ ఒక డబుల్ లిపిడ్ లేయర్ ఉంటుంది. సో లిపిడ్స్ ఉండాలి, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ మన శరీరంలో రోజు, అందుకనే పాత రోజుల్లో నెయ్యి కానీ గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె కానీ వేసుకొని తినేవారు. నెక్స్ట్ మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఇట్లా మానేస్తారు కదా ఫ్యాట్స్. నిజానికి సాల్ట్ మానేయాలి, ఫ్యాట్ కాదు.
1: అంటే మనకి మెయిన్ విలన్ సాల్ట్ ఇక్కడ.
0: ఎస్, మెయిన్ విలన్ సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్ట్ కలిస్తే మనకి లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఈ రెండు కలిసే అనుకోండి గట్టిగా అయిపోతుంది. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎక్కడైనా బ్లాకేజెస్ కానీ ఫామ్ అవుతుంది. సో జనరల్ గా మనకి మోడర్న్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఫ్యాట్స్ తినొద్దు ఎందుకంటే లోపల బ్లాక్స్ వస్తాయంటారు, కానీ ఫ్యాట్స్ కాదు సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎందులో కూడా ఆయిల్ వేస్తే బయట ఎండిపోదు, అంతే కదా. మనం ఏదైనా ఆయిల్ వేస్తే ఎండిపోయింది ఏమీ లేదు, కానీ సాల్ట్ వేస్తేనే ఎండిపోతుంది. ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేస్తాం. అలానే మన శరీరం కూడా సాల్ట్ ఎక్కువ వేస్తే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఫ్యాట్స్ లేకపోతే మరి ఇంకా ఇంకా డ్రై అయిపోతుంది.
1: ఇప్పుడు స్త్రీలలో ఇంకొక సమస్య ఎక్కువగా వస్తున్నది, ఎదుగుతున్న అమ్మాయిల్లో పిసిఓడి, పిసిఓఎస్ అంటారు, దీని గురించి వివరిస్తారా? ఇది ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి?
0: పీసీఓడి అంటే ఇప్పుడు ఓవరీస్ పైన ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్ ఫామ్ అవుతుంది, అలానే కిడ్నీస్ లో ఫామ్ అవుతాయి సిస్ట్లు, నెక్స్ట్ బ్రెస్ట్ లో ఫామ్ అవుతాయి, అబ్బాయిలకు కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి, వారికోసీల్ అని హైడ్రోసీల్ అని. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వటం ఎలానో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ గురించే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న బయోకెమిస్ట్రీ ఏంటంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శరీరంలో మనకి ఆర్టరీస్ వెయిన్స్ అని అంటారు, వెయిన్స్ లోని బ్యాడ్ బ్లడ్ వస్తుంది, ఆర్టరీస్ లో గుడ్ బ్లడ్ సప్లై అవుతుంది, అంటే అన్ని ఆర్గాన్స్ కి సప్లై అవుతుంది. అలా సప్లై అయ్యేటప్పుడు ఏదైతే బ్యాడ్ బ్లడ్ లోని కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొస్తుంది వెయిన్స్, అదే హెచ్పి తీసుకొస్తుంది, అలానే ఈ ఆర్టరీస్ లో బ్లడ్ ఏదైతే హెచ్పి ఏదైతే ఉందో అది మనకి ఆక్సిజన్ మోసుకుంటూ వస్తుంది. కానీ గుడ్ బ్లడ్ లో ఆక్సిజన్ చాలా తక్కువ మోసుకొస్తుంది, ఎందుకంటే మనం సాల్ట్ తింటాం కదా, ఆ సాల్ట్ అంతా అబ్జార్బ్ అయ్యి ఈ హెచ్బికి క్లోరిన్ అనేది దానికి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది నార్మల్ గా బైండ్ అయ్యేది జనరల్ గా, కానీ ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అన్ని ఏరియాస్ లో కూడా బైండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ 4 మాలిక్యూల్స్ తీసుకొచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ తీసుకొస్తుంది ఇటువైపు. ఎప్పుడైతే కెపిలరీస్ అంటే ఏంటి, ఒక ఆర్గాన్ దగ్గర పెద్ద వెయిన్స్, ఇవి పెద్ద బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా మారిపోతాయి, అక్కడికి వచ్చి కెపిలరీస్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. అట్లా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని ఒక తీసుకొని వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఇటువైపు ఎక్స్చేంజ్ చేయాలి. అలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ వస్తాయి. అలా ఎక్స్చేంజ్ కరెక్ట్ గా ఎక్స్చేంజ్ జరగక బైకార్బనేట్స్ ఫామ్ అవుతాయి. ఆ బైకార్బనేట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, బైకార్బనేట్స్ వల్ల ఆ ఏరియా అంతా డ్రై అయిపోద్ది, సిస్ట్ అంటే వాటర్ బబుల్ లా ఫామ్ అవుతుంది. సో అందుకనే పీసీఓడిలో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ రావు. రెగ్యులర్గా ఎందుకు పీరియడ్స్ రావంటే అక్కడ బైకార్బనేట్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఎండోమెట్రియం అంతా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిస్ట్ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆ బబుల్ ని, వాటర్ బబుల్ ని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసిన, ఆపరేషన్ చేసిన మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ డైట్ లో ఏంటంటే సాల్ట్ తగ్గించరు, రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ అలా కూర్చొనే ఉండటం వల్ల ఆక్సిజనేటెడ్ సైకిల్స్ జరగవు అన్నమాట, ఎనరోబిక్ సైకిల్స్ జరుగుతాయి.
1: దీనికి ఆయుర్వేదంలో రెమెడీ ఏముంది?
0: ఆయుర్వేదంలో రెమెడీ ఏంటంటే ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ అంటే సాల్ట్ తగ్గించమని చెప్తాము, రెండోది లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయమని చెప్తాము. అంటే అయితే వాళ్ళు డాన్స్ లో కానీ ఎందులో జాయిన్ అవ్వమని చెప్తాం వాళ్ళకి. ట్రీట్మెంట్ వైజ్ గా అయితే అభ్యంగం నెక్స్ట్ బాష్పస్వేదం, ఈ రెండు సరిపోతుంది, ఈ రెండు చేస్తాము. ఈ రెండు కాకుండా వాళ్ళకి ఉత్తర వస్తేనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్గా మ్యారీడ్స్లో అయితే ఈజీగా చేయటం అవుతుంది, అన్మ్యారీడ్స్లో అయితే త్రూ యూరినరీ బ్లాడర్ చేస్తాము. అది అసలు పెయిన్లెస్, చాలా ఈజీగా చేస్తాం, పెయిన్లెస్, అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానివల్ల. కాకపోతే అంటే దాని మీద పెద్దగా అవేర్నెస్ లేదు, సో మనం చెప్పినా అక్కడ భయపడతారు వాళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్స్తో చాలా ఫాస్ట్గా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం వాళ్ళు. ఏంటంటే

0: నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్
1: లీడ్
0: చేయగలుగుతారు.
1: చేయగలుగుతారు. అంటే చాలా తొందరగా సిస్టులు అనేవి తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయంటే ఆ డ్రై అయిపోతుందని చెప్పాను కదా, మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇవి సెల్స్ అట్ని ఆయిల్ తీసుకొని చక్కగా అవి మళ్ళీ జెల్లా తయారవుతాయి. సో ఉత్తరవస్తి ట్రీట్మెంట్ లో మనం ఆయిల్ లోపలికి పంపించడం వల్ల ఈ డ్రై అయిపోయిన ఎండోమెట్రియం కానీ ఇదంతా ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీసుకొని నార్మల్ అయిపోతాయి.
0: ఇప్పుడు మీరు చెప్తున్న ఉత్తరవస్తి ట్రీట్మెంట్ ఉన్నది, ఇది అంటే ఒక సర్జికల్ ట్రీట్మెంటా లేకపోతే ఒక సిట్టింగ్ టూ సిట్టింగ్స్లో అయిపోయేది ట్రీట్మెంట్?
1: ఉత్తరవస్తి అనేది సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది పారాసర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఎనెస్థీషియా అట్లాంటివి ఏమి వాడాల్సిన పని లేదు, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్లో ఉంటారు, జస్ట్ ఆయిలింగ్ చేయటం మాత్రమే. జనరల్గా ఇప్పుడు డిసీజ్ అంటే మాయిస్ట్ని కోల్పోవటం, హెల్త్ అంటే మాయిస్ట్గా ఉండటం. సో మాయిస్ట్ని ఎప్పుడైతే కోల్పోతారో, డిహైడ్రేషన్ అంటే మాయిశ్చర్ని కోల్పోవటమే కదా, దాన్ని మనం త్రూ ఆయిల్స్ వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అంటే నార్మల్ ఆయిల్స్ కాకుండా మెడికేటెడ్ ఆయిల్స్తో చేస్తాము. ఇప్పుడు వెజైనా అనేది ఒక ఓపెనింగ్, బయట నుంచి ఉండే ఒక ఓపెనింగ్, సో దాని నుంచి మనం ఆయిల్స్ పాస్ చేస్తాము, లోపలంతా మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది.
0: ఈ కంప్లీట్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందండి?
1: మ్యాక్స్ ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్.
0: సో అది ఒక సిట్టింగ్ తర్వాత వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు?
1: ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఏ ఏ ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ అభ్యంగం స్వేదం చేస్తాము, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, చెప్పాను కదా ఈ టిష్యూస్ అనేవి డీహైడ్రేట్ అయిపోతాయి. సో ఫస్ట్ వాటిని హైడ్రేట్ చేయడానికి పైనుంచి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళల్లో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి యాక్టివ్ అవుతారు. ఆ తర్వాత మనం ఇంటర్నల్గా ఏ ఆయిల్స్ ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నమాట.
0: మరి అలాగే మెనోపాస్ అన్నది కూడా స్త్రీలలో ఒక సమస్య. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చాలా అర్లీ ఏజ్లో మెనోపాస్ వచ్చేస్తున్నది. దీనికి కారణం ఏంటి? దీనికి చికిత్స ఎలాగుంటుంది?
1: దీనికి కూడా సేమ్ మనం పీసీఓడి నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడిని మనం తొందరగా క్లియర్ చేయం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. ఇప్పుడు మనం వాళ్ళు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారాగా వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పీసీఓడి అనేది తగ్గదు. సో ఆ సమస్య అలానే క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత ఫాస్ట్గా ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ డిసీజ్ అనేది చెప్పుకునేది డిహైడ్రేషనే కదా, లోపల మాయిశ్చర్ పోతుంది, ఆ ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది. సో రోజు రోజుకి అట్లా ఎండోమెట్రియం డ్రై అవుతూ ఉంటుంది కదా, సో ఫాస్ట్గా 35 ఇయర్స్కే ఆ గ్లాండ్ ఓవరీస్ డ్రై అయిపోతాయి, ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, టోటల్ యూట్రస్ అంతా డ్రై అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెనోపాజ్. సో ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, కానీ వాళ్ళు యంగ్ గానే ఉంటారు. నిజానికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సర్వైకల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా, 100% కాదు అట్లీస్ట్ 70% ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే ఈ బాడీ డ్రై అయిపోతుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్కి ఏంటంటే ఇక్కడ ఏరియా డ్రై అయిపోతుందని చెప్పి సెల్ఫ్గా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఈ ఎపిథీలియల్ లేయర్ ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దాని వెనకాలన్న లేయర్ స్క్వామస్ సెల్స్ అవి అక్కడ నుంచి కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్.
0: మీరు మీ అమూల్యమైన సమయం తీసుకొని మా ఆకాశవాణికి వచ్చి ఆయుర్వేదం గురించి ఇంత చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
0: నమస్కారం.
1: నమస్కారం.
2: ఇంతవరకు మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కే ఇందిర. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిశిత గారితో పరిచయం, అనంతరం కొన్ని కార్మిక గీతాలు

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా పరుగు చిత్రానికి హేమచంద్ర పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

0: సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని భావాల్ని సంస్కృతిల్ని కలిపి జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు నచ్చావులే చిత్రానికి దీపు హర్షిక పాడిన పాట వింటారు, రచన భాస్కర్ భట్ల.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపద్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం.
0: రాష్ట్రంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్ధిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
2: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెలపోయి మీద వంట చేసుకుని తినేటే వాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4000 నుంచి 5000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
3: పీఎం కిసాన్ కింద 6000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ

0: రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్ధమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్బెట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ని కూడా ఎన్బెట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాం.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేశంగం పంతువర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశంగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27 మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలుకారు.

కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపద్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామకాధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ వింటారు.
5: భారతీయ దుస్తులలో దాదాపు ప్రామాణికమైంది చీర. ముఖ్యంగా జానపద సాహిత్యంలో పలు సందర్భాల్లో చీర ప్రస్తావించబడుతుంది. వివిధ రకాల చీరలు, వాటిని తయారు చేయే ప్రాంతాలు, వీటన్నింటి గురించి చెప్తూ ఉంటారు. చరిత్రకు పూర్వం సింధులోయ ప్రాంతపు స్త్రీలు పత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. పత్తి మరియు పట్టు బట్టల గురించి వేదాలలోనూ, రామాయణ మహాభారత కథలలో కూడా చెప్పబడింది. రామాయణ మహాకావ్యంలో భర్త వెంబడి అడవులకు వెళ్ళేటప్పుడు సీతాదేవి నారచీరలు ధరించిందని కొందరు రచయితలు, కాదు శిక్ష రాముడికి కానీ సీతమ్మకు కాదని, అయినా సుమంగళి నగలు, పట్టు చీరలు ధరించవచ్చని కొందరు రచయితలు రాశారు. ఏది ఏమైనా భద్రాచలంలోని పర్ణశాలలో, కరీంనగర్ జిల్లా కొండగట్టు ప్రాంతంలో సీతామ్మవారు తమ చీరలు ఉతి ఆరవేసుకున్న గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మహాభారతంలో ద్రౌపది తాను ఏకవస్త్రనై ఉన్నాను అని చెప్పినా వినకుండా దుశ్శాసనుడు ఆమెను సభకు లాక్కువచ్చి అన్నగారి ఆజ్ఞతో ఆమె చీరలు లాగుతాడు. ఆమె కృష్ణుణ్ణి వేడుకొనగా కృష్ణుడు ఆమెకు చీరలు ప్రసాదిస్తాడు. దుశ్శాసనుడు అలసిపోతాడే, కానీ అతను చేయలేకపోతాడు. అలాగే భాగవతంలో కృష్ణుడు గోపకాంతలు ఇళ్లకు పోయి అల్లరి పనులు చేయగా వాళ్ళు యశోదమ్మకి ఫిర్యాదు చేయటానికి వచ్చినప్పుడు తల్లి చీర కుచ్చిళ్ల చాటను దాక్కొని అమాయకత్వం ప్రదర్శిస్తాడు. అలాగే సత్యభామ జలతారు చీరలు ధరించిందని, రుక్మిణి పట్టు చీరలు ధరించిందని, మిగిలిన వారంతా అందమైన చీరలు ధరించేవారని కావ్యాలలో రాశాడు. కృష్ణుడు పచ్చని సరిగంచు పారుటాకు చీర, పైపై దోగు గంధాలు పాప, ఎందుకొచ్చావే చంచిత, ఎవరిదానవే చంచిత అని అడిగితే చంచిత, ఎందులకొస్తే నీకేరా, నేనెవ్వరినైతే నీకేరా, ఎటకొచ్చాను మగవాడ, నల్లమల నుండి దుప్పేటకొచ్చాను, పోపోయి అంటుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కలికి కవాటము ధరించినప్పుడు ఈ కంఠహారమిచ్చేదనే అని ఆశ చూపుతాడు. లక్ష్మీదేవి అప్పుడు కంఠహారము చెంచితకిచ్చి చెంచిగూడుము స్వామి అని దెప్పి పొడుస్తుంది. అప్పుడు నారాయణుడు జిలుగు బులుగుల బుట్టేదారి చీరలు తెస్తేనే చేకొనవే లక్ష్మి, నన్ను చేకొనవే లక్ష్మి అని మళ్లీ ప్రార్థనపడతాడు. గంగాదేవి ఆకాశం నుంచి

భూమికి వస్తూ తెలిమంచు తెల్లచీర ధరించి వస్తుంటే ఆకాశంలో ఉండే గంధర్వ కిన్నెర కింపురుషులు ఆశ్చర్యంతో తిలకించారని గంగావతరణంలో కవి వర్ణించాడు. ఆధునిక సాహిత్యంలో ఎద్రపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ఆర్య సంధ్యారాణి వంటి వారు నాయికలు, నాయకుల మిత్రురాళ్లు కట్టే చీరలను అద్భుతంగా వర్ణించారు. ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా తెల్లంచు నల్లచీర అనే నవల రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా పేరుతో చీరలు రావటం, వాటిని ఆడవారు ఆదరించి

వీరేంద్రనాథ్ కూడా తెల్లంచు నల్ల చీర అనే నవల రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా పేరుతో చీరలు రావడం, వాటిని ఆడవారు ఆదరించి కొనుక్కోవడం జరుగుతున్నది. ఒకరిని చూసి ఒకరు ఈ చీరలను కొనటం వలన ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. చంద్రగుప్తుని కాలంలో పాళలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి బంగారు జరీతో విలువైన రాళ్లు పొదిగబడినవి అందాశారు. అజంతా గుహల కుడ్య చిత్రాలలో భారతదేశపు నేతగాళ్ల ప్రతిభ ప్రదర్శింపబడుతుంది. నేత రకాన్ని బట్టి, రంగును బట్టి వీటి ప్రత్యేకత తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాలలో, పండుగలలోనూ కట్టుకుంటూ ఉంటారు చీరలు. అంతేగాక కాలానుగుణ్యంగా కూడా చీరలుంటాయి. వసంతకాలంలో పసుపు వర్ణపు చీర, వేసవి కాలంలో తెల్లని చీరలు వాడతారు. మధ్యాహ్నమైనప్పుడు, ఉత్సవాలప్పుడు అందంగా నేయబడిన ముదురు రంగు చీరలు ధరిస్తారు. చీరల్లోని నిండుదనం, కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది. ఇక జానపదాలలోని చీర గురించి చెప్పుకోవాలంటే, భర్త మీద కోపం వచ్చిన భార్య అన్నం తిననే భీష్మించుకుని కూర్చుంటుంది. భార్యలను ఎట్లా సంతోష పెట్టాలో భర్తలకు తెలుసు కనుక, సంతలోకి వెళ్లి సరిగంచు చీరను అద్దాలరేవకను తెస్తా తడికా తడికా అని చెప్పి వెళ్లి బహుశా తెచ్చాడేమో. వాడిని చూడగానే ఆమె మనసు మారిపోతుంది. వరికూడు వార్చాను, వంకాయ వండాను, తినమని చెప్పవే తడికా తడికా అని భర్తను కోరుతుంది. అలానే పెళ్లిడు పిల్లకు నాలుగు వర్ణాలలో వరుడిని చూస్తూ పిల్లవాడిని చేసుకోమంటే ఆ అమ్మాయి అంటుంది, ఆ పనులు నేసెయ్యలేను, నాతరము కాదు, వరిబలము గురిబలము నేసదవలేను, నీతి మడుగుల సీర నేముడవలేను, ముత్యాల ముగ్గులు నేపొయ్యలేను అని తననివ్వవద్దంటుంది. అలాగే తమాషాగా తలుపు దగ్గర పెళ్లి కొడుకు తలుపు దీయరక్కో తడువాయి వచ్చి అంటాడు. అక్కంటుంది అప్పుడు, తలబెట్ల దీతురా తగవలుండంగా అంటుంది. అప్పుడు పెళ్లి కొడుకు అంటాడు, పట్టు చీరయు రవికే పసుపు కుంకుమలిస్తూనే అంటాడు. ఇప్పుడు పెళ్లి కొడుకు అక్కంటుంది, పట్టు చీరయు రవిక పసుపు కుంకుమలు వల్లనుంటుంది అన్న వరుసగా చాక్లెట్లు, చెంగల్వ దండలు, ముక్కు ముక్కెర, ముత్యాల కమ్మలు, కాళ్ళ కడియాలు, ఇలాగ చాలా వస్తువులు ఇస్తానంటుంది. అప్పుడేమంటుందంటే, అవేమీ వద్దు, నీ పిల్లని వరా నా కొడుక్కి అని అడుగుతుంది. వారిని అడిగి అప్పుడు లోపలికి రాణిస్తుంది. ఇక జానపద పాటలలో అయితే చీర ప్రతి చోట కనిపిస్తుంది. అందులో అసలు ముఖ్యమైనటువంటి బలే ఒక మంచి పాట ఉంది. బొట్ల బొట్

బాబులా మామయ్యా అనే ఒక మరదలు ఒక మామ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దుబాయ్కి పోయిన మొగుడు ఎన్నాళ్లైనా రాకుండా 6 నెలలకు ఒక చీర పంపిస్తున్నాడని వాపోతుంది భార్య. జానపదాల్లో నాయికకి నాయకుడు చీరలిస్తానని నగలిస్తానని ఆశ చూపిస్తూ ఉంటాడు. చిత్తూరు పోయి చీర తెస్తానని చెప్పేళ్ళాడు, మరి చితగ్గొట్టించుకొని వచ్చాడు, ఏం జరిగిందో అని బాధపడుతుంది భార్య. అందరి మొగుళ్ళు చీరాలెళ్ళి

జోతే చిండే అని బాధపడుతుంది భార్య. ఇలాగా ఎన్నో పాటలు జానపదాలలో దాదాపుగా ప్రతి పాటలో కూడాను చీర ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే నాయకుడు ప్రేయసికి చీరలు ఇస్తాననే ఆశ పెడుతుంటాడు. ఆ చీరను కోసం తెచ్చే మామ కోసం ఎదురు చూస్తుంటుంది నాయిక. ఇక తెలుగు సినిమా పాటల్లో చీర గురించి అయితే, చుట్టూ చంగావి చీర కట్టావే చిలకమ్మ అని, కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, ఇది అసలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించిన కిన్నెర సాని పాటల్లో చరణం అన్నమాట. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదీయ అందమంతా చీరలోని ఉన్నది అని హీరో అంటాడు. అలానే వళ్లంతా వయ్యారి కోక, కళ్ళక కాటుక రేఖ, మెడలో తాళి కాళ్లకు పారాణి అని పెళ్లి కూతురి అందాలు వర్ణిస్తుంది ఒక విదేశీవని. పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండే మామ అంటూ పడవలో సముద్రంలోకి వెళుతూ పట్టు చీర తెస్తానని చెప్పెళ్ళాడట మామ. నల్లంచు తెల్ల చీర తల్లోన మల్లెపూలు, ఆ తెల్లటి చీరకి నల్ల అంచుతో ఎంత బాగుంటుందో చీర, దాన్ని ఒక సినిమా పాటలో రాశారు. అట్లానే తెల్ల చీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ అని ఒక హీరో పాడతాడు. అంటే అది మొత్తం ఒక

0: సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయంగా ఉన్నది ఆ హీరోయిన్ అని చెప్తే, కట్టుకున్న అదే చీర, పెట్టుకున్న అవే పూలు. అదే ఇంకొక చిత్రంలో, మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నే జరి చీర ఇన్నాళ్లకు. అంటే ఆ మొరటోడు ఏం చెప్తాడంటే, జగముండి నా పెళ్ళం మువ్వన్నే చీర కట్టి ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు అని చెప్పి, అట్లనే సరిగంచు చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో రావే వయారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదము లేవే గయాళి రంగుల బొమ్మ. సరిగంచు చీర కట్టి బొమ్మంచ రైక తొడిగి జలసాగ నాతో రాయే వయ్యారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదం లేవే గయ్యాళి రంగుల బొమ్మ అని ఒక నాయకుడు నాయకుని పిలుస్తుంటాడు. అట్లనే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వరుడు సరికొత్త చీర ఊహించినాను అంటూ ఆమెతో తన జీవితము పడుగు పేకల కలనేత చీరలా ఉండాలని ఆశపడతాడు. అదే ఇంకొక చిత్రంలో, తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము అని ఉడికిస్తూ నాయకుడు అడిగితే నాయక చెప్తుంది, తెల్ల చీర కట్టినా మల్లెపూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసం. ఆమె జవాబు చెబుతుంది, ఆమె కూడా సరదాగానే ప్రాముఖ్యంగా ఉన్నాయి. అసలు చీరతో అతివకు అందం వచ్చిందా, అతివే చీరకు అందం తెచ్చిందా అని కవులు కొన్ని కావ్యాలలో అంటూ ఉంటారు, దేనివల్ల ఏనికి చీరకు అందం వచ్చింది అని. కానీ చీర వల్ల అతివకు, అతివ వల్ల చీరకు కూడా అందం వస్తుంది. స్త్రీ కట్టే చీర చాలా గొప్పగా ఉంటుంది. ఆగ్రాలో బ్యాంబూ చీరలని, బనానా చీరలని, పైనాపిల్ చీరలని అమ్ముతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే విదేశాలలో మన భారతీయ వనితలు చీర కట్టుకొని కనుక బయటకు వెళ్తే అక్కడ ఆ విదేశీ వాళ్ళు ఎంత మెచ్చుకుంటారంటే, మన భారతీయ స్త్రీని, చీర కట్టుని, చీరని వాళ్ళు దగ్గరకు వచ్చి ఆ చీర ముట్టుకొని చూసి మనల్ని చాలా మెచ్చుకుంటారు, చాలా బాగుంది అంటారు, వాళ్ళ ఇదిలో వాళ్ళు చాలా బాగుంది అని చాలా గొప్పగా ప్రశంసిస్తారు. ఇలాగా భారతీయ వనిత చీరకి చాలా గొప్పదనం ఉంది, చాలా ప్రశస్తిగా ఉంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. సూక్ష్మ క్రిములు ఎక్కువగా మురుగు ఉండే నీటిలో, నిల్వ ఉన్న చెత్త ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే పిల్లలకి కూడా మనం ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తూ ఉంటాము. టాయిలెట్లోకి వెళ్ళొస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యం. కానీ మనం తినే ప్లేట్లను తోమేటటువంటి పీచులోనూ, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, ఇక రోజంతా వాడే ఫోను, కీబోర్డులపైన క్రిములు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంటి విషయానికి వస్తే టాయిలెట్లోనే ఎక్కువగా క్రిములు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ టాయిలెట్లో కన్నా వంటగదిలోనే సూక్ష్మ క్రిముల సంఖ్య ఎక్కువ. ఎలాగంటారా, సాధారణంగా టాయిలెట్ సీట్ మీద చదరపు అంగుళానికి 50 రెట్ల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ దాంతో పోల్చితే గిన్నెలు తోమే పీచులోనూ, స్పాంజ్లోనూ ఉండే బ్యాక్టీరియా 456 రెట్లు అధికంగా ఉంటుంది. అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాని ప్రకారం టాయిలెట్లో కన్నా వంటగదిలోని ఈ పీచులు, సింకుల్లోనే సూక్ష్మక్రిములు ఉండే సంఖ్య ఎక్కువ అని. దీనికి కారణం సింకులు ఎప్పుడూ తడిగా ఉండటం, క్రిములను పెంచి పోషించే ఆహార పదార్థాల వ్యర్థాలు సింకులోనూ, పీచులోనూ ఎక్కువగా ఉండటం. ఇక మరొకటి చూస్తే, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, టాయిలెట్ సీట్ల మీద కన్నా కూడా 200 రెట్లు అధికంగా ఫీకల్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి కారణం కూరగాయలు కోశాక కడగకుండా వదిలేయడమే. కూరగాయల అవశేషాలు కటింగ్ బోర్డు మీద కొద్దిగా ఉన్నా అక్కడ బ్యాక్టీరియా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలు కోసిన వెంటనే కటింగ్ బోర్డుని నీటితో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక ఫోన్లు, ట్యాబ్స్ మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే 600 యూనిట్లు ఫోన్లపైన, 140 యూనిట్ల స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా ఉందని తెలిసింది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా టాయిలెట్లలో అయితే 20 యూనిట్ల కన్నా తక్కువే ఉంటుందని తెలియజేశారు. ఇక మరొకటి పంపు హ్యాండిల్స్. తినే ముందు సింకు దగ్గర మనం చేతులు కడుక్కొని వస్తాము. చేతులు కడుక్కున్నాక అదే చేత్తో పంపు కట్టేస్తాము. మీకు తెలుసా, టాయిలెట్ సీట్ కన్నా కూడా ఈ పంపు హ్యాండిల్స్ మీద 44 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక బాత్రూంలో పంపు మీదైతే ఈ బ్యాక్టీరియా 21 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే కీబోర్డు, డెస్క్ టేబుల్. ఆఫీస్లో కొంతమంది కంప్యూటర్ కీబోర్డ్ మీద రోజంతా పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా లేక పనిచేస్తూనే తినేస్తూ ఉంటారు. అయితే ఈ కీబోర్డ్ని, డెస్క్ టేబుల్ని వాడే ముందు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కీబోర్డ్ మీద టాయిలెట్ సీట్ కన్నా కూడా 5 రెట్లు, అలాగే కంప్యూటర్ ఉన్న టేబుల్ చుట్టూ 100 రెట్లు ఎక్కువగా క్రిములుంటాయి. కారు స్టీరింగ్ వీల్ మీద కూడా టాయిలెట్ సీట్ కన్నా 5 రెట్లు అధికంగా క్రిములతో నిండి ఉంటుంది. ఇక ఈ కోవలోకి వచ్చేవే హ్యాండ్ బ్యాగ్లు, లిఫ్ట్, ఏటీఎం బటన్లు, రెస్టారెంట్ మెను, కరెన్సీ నోట్లు, లైట్ స్విచ్లు. లిఫ్ట్, ఏటీఎం బటన్లను ఎంతోమంది వాడుతూ ఉంటారు. వీటి మీద ఉండే బ్యాక్టీరియా

0: టాయిలెట్ సీట్ కన్నా కూడా లిఫ్ట్ బటన్ మీదైతే 40 రెట్లు ఎక్కువగా, ఏటీఎం బటన్ మీద 1200 క్రిములు కాపురం ఉంటాయట. అలాగే మెనో విషయానికి వచ్చినట్లయితే రెస్టారెంట్లో అడుగు పెట్టగానే శుభ్రంగా చేతులు కడుక్కొని కూర్చున్నాక మెనో కార్డ్ చూస్తాము. ఎంతోమంది చేతుల్లో తిరిగేటటువంటి ఈ మెనో కార్డు మీద 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కరెన్సీ నోట్ల గురించే చెప్పుకోవాలి. కరెన్సీ నోట్లను చూస్తే ఇవి క్రిములకు పుట్టినిల్లు అని చెప్పాలి. ఒక్కో నోటు మీద 3000 రకాల బ్యాక్టీరియా క్రిములు ఆవాసం ఉంటాయి. ఈ నోట్లను కనుక మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనం నోరు వెళ్లబెట్టడం ఖాయం. నలిగిన చిరిగినటువంటి నోట్ల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇవే కాదు, ఆఫీసులో హాజరు పంచివేసే మెషిన్, మౌసులు, డోర్ నాట్స్, ఇలా మనం రోజు వాడే వస్తువులో క్రిములకు నిలయమైనవి ఎన్నో ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్ గట్లని, సింక్ని, కటింగ్ బోర్డులని వేడి నీటితో, డిటర్జెంట్తో కడిగి తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్లను వారానికి ఒకసారి లేదా 15 రోజులకోసారి డిటర్జెంట్తో ముంచినటువంటి గుడ్డతో తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను క్రిములను నాశనం చేసే లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. ఇక నోట్లను తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని ఆ చేతులతో ఏ తినే ఆహార పదార్థాలు మనం నోటిలో పెట్టుకోకూడదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్రిముల బారి నుంచి మనల్ని మనం కొద్దిగానైనా సరే కాపాడుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాలపైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: सीबीआई ने नीट यूजी 2026 परीक्षा के प्रश्न पत्र लीक मामले में दो और आरोपियों को गिरफ्तार किया। अमरीकी सेनेटर लिंडसे ग्राहम ने अमरीका ईरान वार्ता में संभावित मध्यस्थ के रूप में पाकिस्तान की भूमिका की विश्वसनीयता पर सवाल उठाया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా అందాల ఆమని, మధురాంతకం రాజారాం గారి రచన, సంగీతం మల్లాది సూరిబాబు, పాడినవారు వి విజయలక్ష్మి.

0: ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమాల తర్వాత మీరు వినబో కాటూరి విజయసారథి.

0: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత వినబోయే లలిత గీతం ఆలపించిన వారు మల్లాది శ్రీరామ్ ప్రసాద్.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా పరిచయ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట చోరీ చోరీ చిత్రానికి లతా మంగేష్కర్, మన్నాడే పాడారు. రచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

0: అందుకే నేను సుమారుగా అనే ఒక పదం వాడాను కదా, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ బై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందల్పాడు. 1.2 × 10⁶ 2.0 10. ఇక్కడేంటో ఒక మొత్తం పెద్ద లెక్క వచ్చింది నాకు, అది నేను మొత్తం డీల్ చేసి దాని ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే చంద్రవర్ధన్ ఏమంటారు? అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, ఫోన్ అన్లాక్ ఎప్పుడు చేయను, 24 అవర్ ఆన్లోనే ఉంటుంది అంటున్నారు దమ్మోజీ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో నేను అడిగిన ప్రశ్నకు నేను అడిగిన ఓకే నువ్వు అడిగిన అయ్యి ఉండొచ్చు అది బహుశా. వాత అని చెప్పేసి గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలీస్ శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఇంత అక్కడ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు రోజుకి 80 నుంచి 110 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తాం, అంటే ఫోన్ ప్రతి 10-15 నిమిషాలు ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తూనే ఉంటాం, అదండి సంగతి అంటారు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళకండి, మనకు భయం వేస్తుంది ఎందుకంటే మనం ఫోన్కి అంత అడిక్ట్ అయిపోయాం, అది మ్యాటర్. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి 43,800 సార్లు అప్రాక్సిమేట్ గా అంటున్నారు. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రెబ్బవరం నుంచి అమినా బేగం, రజియా బి, షరీఫా, షఫీర్ బాబు, ఆన్సర్ 3 crores అట, ఓ మై గుడ్నెస్. అండ్ నెక్స్ట్ అన్లాక్ ఫర్ ఎ డే అప్ టు 48 టైమ్స్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మపల్లి నుంచి మెసేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు చేస్తామో అన్నిసార్లు మాత్రమే చేస్తాము, ఎక్కువగా చేయలేం కదా అంటూ గణేష్ క్వశ్చన్ చేశారు. అబ్బో తెలివి తెలివి వాడారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మంజుల, ఓకే మంజుల గోపనాథ్ నాని పావని ఏంటిది వచ్చింది ఇక్కడ. ఓకే ఏంటో ఇమేజెస్ వచ్చాయి బట్ ఆన్సర్ ఇక్కడ నాకు కనబడలేదు. 20 మిలియన్ టైమ్స్ అంటూ ఏర్వాక సరిత ఖమ్మం నుంచి మెసేజ్, మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి ఒక ఆన్సర్ పంపించారు 1 lakh అని చెప్పేసి. ఓకే సో నెక్స్ట్ అయితే డిలీట్ డిలీట్ డిలీట్ డిలీట్ ప్రవలిగా ఏమైంది మొత్తం అన్ని డిలీట్లు. కొత్తగూడెం యాకుబాష నూర్జహాన్ 1 million అంటున్నారు, అనంతపురం నుంచి అనురాధ 1000 సార్లు అంటున్నారు, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుంచి అంచనా వేయలేదు మేడం అంటున్నారు. నెక్స్ట్ అన్లాక్ ఫ్రీడమ్, అన్లాక్ ఫ్రీడమా, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్, ఏమిటి మీ ఉద్దేశం అసలు ఏం అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ 32,58,000 సార్లు అంటూ కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి మెసేజ్. అండ్ ఇంకా ఇంకా చాలా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాము యావరేజ్గా గెస్ చేసి నాకు చెప్పండి. నా దగ్గర అయితే ఒక ఆన్సర్ ఉంది బట్ మీ ఉద్దేశం ఏంటనేది నాకు షేర్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని

0: కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

రాజావారు రాణివారు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 319 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ మెసేజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 32,58,000 టైమ్స్ మనం అన్లాక్ చేస్తాం శృతి మన లైఫ్ టైంలో అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ 200,000 టైమ్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్ డేలో 25 టైమ్స్ అంటూ చీమలపాడు నుంచి

జ్యోతిలో రాజారావు గారు మెసేజ్. అండ్ నెక్స్ట్ నాకైతే ఆన్సర్ తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు అమ్మబాబోయ్. ఓకే ఓకే, కూల్ కూల్ అండి, కూల్ రంజిత్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట చైనా టౌన్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు, సంగీతం రవి.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట జంగ్లీ చిత్రానికి మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడారు. రచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

తర్వాత వినబోయే పాట ఆంధీ చిత్రానికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత మీరు వినబోయే పాట పతితా చిత్రానికి లతా మంగేష్కర్, హేమంత్ కుమార్ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం హర్షద్ జైపురి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కభీ కభీ చిత్రానికి లతా మంగేష్కర్, ముఖేష్ పాడారు. రచన సాహిర్ లుధియాన్వి, సంగీతం ఖయూం.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని మాకు వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబర్ 0866-24888-12. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాల్ని పంపించవచ్చు. మొట్టమొదటి ప్రశ్న ఈరోజుకి, గద్యతిక్కన బిరుదు ఎవరిది? గద్యతిక్కన బిరుదు ఎవరిది?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సో మరి ఈరోజు యువలయలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, గద్య తిక్కన బిరుదు ఎవరిది అని. సో ఆన్సర్స్ అలా వచ్చేసాయండి. సో ఫస్ట్ ఎవరు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. సో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, మానస వినీల చీరాల నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్.

ధర్మవరం నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా శిరీష గూడూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, తిక్కన అనగానే తిక్కన సోమయాజీ దగ్గరికి వెళ్ళిపోయారు. తిక్కన సోమయాజీ అని నేను చెప్పలేదు, గద్దె తిక్కన బిరుదు ఎవరిది అని అడిగానమాట. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, చలపల్లి నుంచి శివా దుర్గా కౌశిక్ కపర్ది, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ యూపీ వారణాసి నుంచి, బొమ్మిదేన్ లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనికా త్రిలోక్, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ పురి నుంచి, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, పాతగుంటూరు నుంచి రాజనేడు రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, దొంతి రమేష్ అనంతపురం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, భాస్కర్ పెడన నుంచి, ఎం రామ్మోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి నరేందర్ రెడ్డి, ఇంకా మస్తాన్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ముంతా పెద్దన్న ఇంకా వారి మిత్రబృందం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, రకరకాల ఆన్సర్లు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చిన్నయ్య సూరి, ఇంకా తిక్కన సోమయాజీ, ఇలా రకరకాలుగా ఆన్సర్స్ వస్తున్నాయి. కరెక్ట్గా క్వశ్చన్ వింటే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది, తిక్కన గారికే తిక్కన అని బిరుదు ఎందుకుంటుంది, ఉండదు కదండి. సో గద్య తిక్కన బిరుదు ఎవరిది అన్నది నా క్వశ్చన్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత, వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రాము అఖిల్ అలేఖ్య కాత్యాయని ప్రియా అరవింద నగర్ అనంతపురం నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇంకా ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, గద్య తిక్కన అంటే ఖడ్గ తిక్కన అని పంపిస్తున్నారు. గద్య తిక్కన అన్న బిరుదు ఎవరిది అన్నది నా క్వశ్చన్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తెలిసిన కవుల పేర్లు అన్నీ పంపించేస్తున్నారు. లేటెస్ట్గా బద్దెన అని పంపించారు మన ఫ్రెండ్ ఒకళ్ళు. సో రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానస వీణ మోక్షశ్రీ మోనీష్ సుజాతనగర్ ఒంగోలు నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి యలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, దొడ్డిపట్ల కోటేశ్వరరావు

పాటిల్ నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ భాయ్, జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ, మంగళంపూరి, ప్రకాష్, ఖాదర్ బాషా ఇంకా వారి మిత్ర బృందం నెల్లూరు జిల్లా నుంచి. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుబానీ. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. ఆత్మకూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రైట్ ఆన్సర్. రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాస్, ఇనమడుగు నుంచి. ఎస్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారు. సో వారికి గద్య తిక్కన అనే బిరుదు ఉన్నది. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తుంది. శంకర్, జయకిషన్ జంట సంగీత దర్శకులు మనందరికీ తెలుసు. అయితే వీరిలో శంకర్ పూర్తి పేరు ఏంటి? శంకర్, జయకిషన్ జంట సంగీత దర్శకుల్లో శంకర్ పూర్తి పేరు ఏంటి?

ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను శంకర్ జయకిషన్ జంట సంగీత దర్శకుల్లో శంకర్ పూర్తి పేరు ఏంటి అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, ఒకే టైంకి పంపించారు వీరందరూ, మానస వినీల చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, రాత్రల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వీరందరూ ఒకే టైంకి పంపించారు, కంగ్రాట్స్ అండి. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, యా రకరకాల ఆన్సర్స్ పంపించారు. శంకర్ మహాదేవన్ అన్నారు, శంకర్ షణ్ముఖం అన్నారు. సో ఇట్లా చాలా రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, దొంతి రమేష్ అనంతపురం నుంచి, రాధా ఖమ్మం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, భాస్కర్ పెడన నుంచి, పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, పాత గుంటూరు నుంచి రాజునేడి రవిశంకర్ బూర్గుల విజయలక్ష్మి. సో ఇంకా కందుకూరి వీరేశలింగం ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారండి. ఆ క్వశ్చన్ అయిపోయింది, మనం సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేసాము. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనికా త్రిలోక్, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. యా శంకర్ జయకిషన్ జంటలో ఇద్దరు పేర్లు పంపించారు, రేణుకా గోపరాజు కడప నుంచి, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్, పాలింపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహుబులం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఇంకా గురుగుంట

గురుగుంట నుంచి ముంతా పెద్దన్న వారి మిత్ర బృందం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ పావని, చిరంజీవి శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, కోట మన్మథరావు శోభారాణి ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీవిష్ణు కైలాస్ మనోజ్ తనోజ్, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, శివదుర్గా కౌశిక్ కపర్ది శ్రీకరి చల్లపల్లి నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కాకర రాజ్కుమార్ లావణ్య సఖినేటిపల్లి రాజోలు నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆత్మకూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, సతిరెడ్డి అనపర్తి నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, రవికుమార్ వజ్రపుకుత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, తెనాలి నుంచి సత్యవతి అనంతపూర్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలి శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, వరగంటి బదరి విశాల, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, తురకపల్లి విలేజ్ నుంచి వీరమ్మ యాంథనీ గంగాధర్ మధు మోహన రాజానాయక్ నాగమణి ఒంగోల్ నుంచి, సో వీరు కూడా శంకర్ జయకిషన్ ఇద్దరు పేర్లు పంపించారు. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి, మేడిపల్లి నుంచి దీపికా సహస్ర యశస్వి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, ఎం రావు ఒంగోలు నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, ఎస్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ శంకర్ జయకిషన్ జంటలో శంకర్ పూర్తి పేరు శంకర్ సింగ్ రామ్ సింగ్ రఘువంశీ, అదే జయకిషన్ పేరైతే జయకిషన్ దయాభాయ్ పంచాల్. సో వీరిద్దరి పేర్లు అవి. మరి ఇదండి ఈరోజు యువలయ్యా.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మృచ్ఛకటిక నాటకమే, మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం?
1: జూదం ఆడడం వల్ల వచ్చే లాభాలు నష్టాల గురించి చెప్పుకున్నాం గురువుగారు.
2: దానికే కంటిన్యూషన్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాం. జూతకరుడే
1: అలాగే గురువుగారు,
2: త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి అంటాడు. త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: త్రేతాహృత సర్వస్వ పావర పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి.
2: పదవిభాగం చూడు. త్రేత హృత సర్వస్వ పావరస్య పతనాత్ చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతిత యామి. అన్వయం చూడు. త్రితయా హృతం పావరస్య పతనాత్ చ శోషితం శరీర వర్ధితేన దర్శిత మార్గ కఠేన వినిపాతిత యామి. ప్రతిపదార్థం రాసుకో. త్రితయా,
1: త్రితయా
2: ముగ్గురు కలిసే ఆట చేతనే,
1: ముగ్గురు కలిసి ఆడే
2: ఆట చేతనే,
1: చేతనే
2: హృతం,
1: హృతం
2: నావైనవన్నీ,
1: నావైనవన్నీ
2: జయించిన వాడి చేతిలోకి,
1: జయించిన వాడి చేతిలోకి
2: వెళ్ళిపోయినాయి,
1: వెళ్ళిపోయినాయి.
2: పావరస్య,
1: పావరస్య
2: విశేషమైన ఆ ఆట వలన,
1: విశేషమైన ఆ ఆట వల్ల
2: పతనాత్ చ,
1: పతనాత్ చ
2: అన్నింటినీ పోగొట్టుకొని,
1: అన్నింటినీ పోగొట్టుకొని
2: నాశనమైనందువలన,
1: నాశనమైనందువలన
2: శోషితం,
1: శోషితం
2: దిగులుతో,
1: దిగులుతో
2: కృశించిపోతున్న,
1: కృశించిపోతున్న
2: శరీరం,
1: శరీరము,
2: శరీరము కలవాడు,
1: శరీరము కలవాడు
2: నర్దితేన,
1: నర్దితేన
2: విజయమును పొందినవాడు,
1: విజయమును పొందినవాడు
2: చేసే నాట్యము,
1: చేసే నాట్యము
2: దర్శితో మార్గ,
1: దర్శితో మార్గ
2: పారిపోయే దారిలో ఉన్నవాడికి,
1: పారిపోయే మార్గంలో ఉన్నవాడికి
2: దారి చూపిస్తుంది,
1: దారి చూపిస్తుంది
2: కఠేన,
1: కఠేన
2: శపథముతో,
1: శపథముతో
2: వినిపాతిత,
1: వినిపాతిత
2: పైనుండి,
1: పైనుండి
2: జారిపడి,
1: జారిపడి
2: యామి,
1: యామి
2: వెళ్ళిపోతున్నాను,
1: వెళ్ళిపోతున్నాను.
2: అంటే ఆ జూదం ఆడడంలో ఒక రకం ఆట, ముగ్గురు కలిసి ఆడతారట. ఆ ముగ్గురు కలిసి ఆడడం వల్ల వీడన్నీ పోగొట్టుకుంటాడు. ఈ పోగొట్టుకోవడం వల్ల దిగులు, అన్నా పోగొట్టుకున్నామే అని. ఆ దిగులుతో ఏమవుతుంది, శరీరం అంతా కృశించిపోతుంది. తిండి తినడం, అమ్మ పోగొట్టుకున్నాను అంటాడు, ఇంట్లో తినడానికి ఏమి ఉండవు, అన్ని రకాల ఇబ్బందులతో శరీరం కృశించిపోతుంది. అలా బాధపడుతూ ఉంటాడనమాట వాడు. అటువంటి శరీరంతో ఉన్నా కూడా గెలిచిన వాడు చేసేటటువంటి ఆనందంతో చేసే నాట్యం ఉంటుందే, అది చూసినప్పుడు వాడికి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో వాడు గెలిచాడే, మళ్ళీ మనం కూడా వీళ్ళు ఆడితే మనకు కూడా గెలుపు వస్తుందేమో అనిపిస్తుంది. కానీ వీడు ఓడిపోవడము, వీడన్నీ పోగొట్టుకోవడము, అది ఎలా ఉంది అంటే, చిటారు కొమ్మ వీధి నుంచి కిందకు పడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వీడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వాడి పైకి లేవడం అనేది అసాధ్యమైన విషయం, అది సూచిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. భవతు,

अपक्रमितुं न शक्यते, तदवगुण्य नम आत्मानम्। సరే కానీ పోతే పోయింది, ఈ బాధంతా పడుతున్నాను కదా, కానీ ఏం చేయాలంటే నన్ను నేను కప్పిపుచ్చుకుంటాను, కనబడకుండా చేసుకుంటాను. బహువిధం నాట్యం కృత్వా స్థిత, అవతల ఉన్నవాడేమో అనేక విధాలుగా నాట్యం చేస్తున్నాడు, ఏదో విధంగా నాట్యం చేస్తూ వీడిని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడు గెలిచినవాడు కదా, వీడేం చేస్తున్నాడు ఇక్కడ, ఎటైనా తప్పించుకోవాలి, కనిపించకుండా దాక్కోవాలి అనే ఆలోచనతో ఉత్తరయం నిరీక్ష, పైన వేసుకున్నటువంటి ఉత్తరయం ఉంటుంది కదా, దాన్ని చూసుకున్నాడు. అదెలా ఉంది?

0: ఇటువైపుకే అభివర్తతే వస్తున్నాడు, ఈవైపే వస్తున్నాడు. భౌతు కానీ వస్తే వచ్చాడులే, ఏం చేద్దాం? అపిక్రామితం, వీడి నుంచి తప్పించుకోవడానికి దారి ఏం లేదు నాకు. నా శక్యతే వీలు కాదు. వాడు ఎదురుకుండా వస్తున్నాడు. వాడి ముందు నుంచి నేను వాడిని దాటి ఎలా వెళ్ళిపోగలుగుతాను? వెళ్ళలేను కదా. కాబట్టి తత్, అందుకని ఆత్మానం నన్ను నేనే అవగుణ్యతాం కనపడకుండా ముసుగేసుకుంటాను. కనపడకుండా కప్పేసుకుంటే వాడికి కనిపించకుండా ఉంటాను. వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు, నా దారిని నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈ ఉత్తరాయం పైన వేసుకుండే ఉత్తరాయాన్ని తీసి చూసుకున్నాడు. ఆ ఉత్తరాయం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు అనమాట ఇక్కడ శ్లోకంలో. అయం పటః సూత్ర దరిద్రతాం గత హ్యయం పటుశ్చిద్ర చతైన అలంకృత అయం పటః ప్రావరితుం న శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే. ఒకసారి చదువుతాను విను. అయం పటః సూత్ర దరిద్రతాం గత హ్యయం పటుశ్చిద్ర శతైరలంకృత అయం పటః ప్రావరితుం న శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే. అంటే ఓడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాడికి ఏం ఉండవు. పైన వస్త్రం వేసుకోవడానికి కూడా ఉండదు. ఏదో పాతవి బితవి వేసుకోవాలి, చిరిగినా పొరిగినా అవే వేసుకోవాలి వాడు. వాడి పరిస్థితి అది. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: అయం పటః సూత్ర దరిద్రతాం గతః అయం పటః చిద్ర శతైర్ అలంకృతః అయం పటః ప్రావరితుం నా శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే.
0: సంవృత ఏవ శోభతే. పదవిభాగం చూడు. అయం పటః సూత్ర దరిద్రతాం గతః అయం పటః ఛిద్రశతైః అలంకృతః అయం పటః ప్రావరితుం న శక్యతే హి అయం పటః సంవృత ఏవ శోభతే. అన్వయం. అయం పటః సూత్రాణాం దరిద్రతాం గతః అయం పటః ఛిద్రాణాం శతేన అలంకృతః అయం పటః ప్రావరితుం సంవృత ఏవ న శోభతే అయం పటః సంవృత ఏవ శోభతే. ప్రతిపదార్థం రాసుకు. అయం పటః.
1: అయం పటః
0: దుకూలము అని పిలువబడే.
1: దుకూలము అని
0: పిలువబడే.
1: పిలువబడే
0: పై వస్త్రము.
1: పై వస్త్రము
0: సూత్రాణాం.
1: సూత్రాణాం
0: దారముల యొక్క.
1: దారముల యొక్క
0: దరిద్రతాం.
1: దరిద్రతాం
0: లేకపోవడం అనే స్థితిని.
1: లేకపోవడం అనే స్థితిని
0: గతః.
1: గతః
0: పొందినది.
1: పొందినది
0: బ్రాకెట్లో చాలా పాతది.
1: చాలా పాతది
0: అంటే చిరుగులతో ఉన్నది అని అర్థం. ప్రావరితుం.
1: ప్రావరితుం
0: నన్ను కప్పుకోవడానికి.
1: నన్ను కప్పుకోవడానికి
0: సంవృతః ఏవ.
1: సంవృతః ఏవ
0: అన్ని చిల్లులు చిల్లులుగా చిల్లులు చిల్లులుగా ఉంటే ఎలా కప్పుకుంటాడు? ప్రావృతః మడతలు పెట్టుకుని సంకుచితంగా చిన్నదానిగా చేసుకుని శోభతే అప్పుడు ప్రకాశిస్తుంది. నన్ను తెలియకుండా దాచుకోవడానికి అడ్డుపడుతుంది అంటున్నాడు అనమాట. అంటే జూదమాడేటటువంటి వాడు ఏ పరిస్థితికి దిగజారుతాడో ఈ శ్లోకం చెబుతుంది. అంటే కట్టుకోవడానికి వస్త్రం కూడా మిగలదు ఇంక చివరికి. ఆ చిరుగులు పాతవి అన్నీ వేసుకుని ఎట్లాగట్లాగా తప్పించుకోవడానికి ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడవు. అటువంటి వస్త్రాలు ధరించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని జూదం ఆడడం అనేటటువంటిది పనికిరాని పని అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకం చదువు మళ్ళీ.
1: అయం పటః సూత్ర దరిద్రతాం గతః అయం పటః చిద్ర శతైరలంకృతః అయం పటః ప్రావరితుం నా శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే.
0: ఇంతకీ ఏంటి, జూదం ఆడడం వలన మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే సమస్తాన్ని పోగొట్టుకుంటాము. దానివలన అనేక రకములైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మనం పుట్టినటువంటి వంశానికి మన కులానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందువలన జూదం అనేటటువంటి దానికి దూరంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కవి సామాజికమైనటువంటి స్పృహ కలిగినటువంటి వాడు కాబట్టి ఆ సామాజికమైనటువంటి విషయాన్ని తీసుకుని ఈ నాటకంలో రచించాడు. అంటే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది కనుక దీని జోలికి మనం వెళ్ళకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న

0: ఈ నాలుగు శ్లోకాలలో ఉన్న భావం ఏంటి అంటే ఏం చెప్తావు నువ్వు?
1: జూదం ఆడడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి, జీవితంలో దీనమైన స్థితికి వెళ్ళిపోతాము, కాబట్టి జూదం ఆడడాన్ని నిషేధించడమే ఉత్తమమైన కార్యంగా నేను అనుకుంటున్నాను గురువుగారు. సాధయావహ,
0: పునర్మిలామహ,
1: ధన్యవాద మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపాలు కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. ఆలపించిన వారు శ్రీమతి నడకుదురు స్నేహా బృందం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాలపైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం జీవన తరంగాలు చిత్రం నుంచి, జీవన తీరాలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం చక్రవర్తి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం చూపులు కలిసిన శుభవేళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. జొన్న విత్తుల గీత రచన సంగీతం రాజన్ నాగేంద్ర.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాలు

0: ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట శ్రీవారు మావారు చిత్రం నుంచి, సంగీతం జీకే వెంకటేష్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: మనం చిత్రం నుంచి అర్జిత్ సింగ్ పాడిన పాట ఇది. వనమాలి గీతరచన, సంగీతం అనూప్ రుబెన్స్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఎప్పుడు ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి. శ్రోతలు, బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, మారిన్ని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, చంద్రిక వీరందరూ కోరుతున్నారు. విరూపాక్ష చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, కృష్ణకాంత్ గీతరచన, సంగీతం అజనీష్ లోక్నాథ్. వీరందరి కోసం విరూపాక్ష చిత్రం నుంచి ఈ పాట.

బ్రహ్మపుత్రుడు చిత్రం నుంచి పాటను వినిపించమని బుక్కరాయ సముద్రం నుంచి శ్రోతలు దండువారుపల్లి పూజారి, రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, రమణమ్మ, మంగళ, మునీంద్ర, కిష్టప్ప వీరందరూ కోరుతున్నారు. ఈ చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, గీతరచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం బ్రహ్మపుత్రుడు చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరు కృష్ణంరెడ్డిపల్లి నుంచి రాస్తున్నారు. అనంతపురం సింగనమల నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న పాట ప్రేమ తరంగాలు చిత్రం నుంచి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి డి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, మీనా, రాజేశ్వర్, విక్రాంత్, లోకేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య వీరందరూ కోరుతున్నారు గూండా చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం గూండా చిత్రం నుంచి ఈ పాట.

అమరజీవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం సుందర రామమూర్తి. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసని, హరణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. ఇక లేపాక్షి కార్యక్రమంలో చివరిగా ఘంటసాల పిసిసిల పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భారత్. వీరందరూ మాంగళ్య బలం చిత్రం నుంచి ఘంటసాల పుసిశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు. వీరందరి కోసం మాంగళ్య బలం చిత్రం నుంచి ఈ పాట.

ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ
1: ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేస్తాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్

0: శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ, డిస్కమ్ల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అధిక వేడి, గాలి వానలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ అంతరాయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధృవపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్, ఎన్ఓసీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఎన్డీఏ పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
2: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిది అంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలోకి ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
0: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు.

0: ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపద్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను జూన్ 1 నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భాషలలో ఏదైనా ఒక భాషలో ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గుంటూరు, విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీల శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ, క్వాంటం, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు సాయంత్రం 6:30 చిత్రసీమ, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన సుందరకాండ శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే తోలుబొమ్మలాట నేపథ్యగానం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర, విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 అమ్మాయి లెగ్గు, అబ్బాయి లెగ్గు నాటిక రచనా సమర్పణ శ్రీ ఎస్ఏ సుభాన్, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి భక్తి గీతాలు మొదటి భాగం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ అబ్బుల్ జబ్బార్, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో రైస్ బీన్ సాగుతో ప్రయోజనాలు అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు, 6:45 ప్రాంతీయ వార్తల విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, ఇందులో ఇంటర్నెట్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం శ్రీ ఎం రవికుమార్ గారి ప్రసంగం, తరువాత బక్రీద్ పండుగ ప్రాశస్త్యం వినిపిస్తున్నవారు శ్రీ మహమ్మద్ అజ్మతుల్లా, అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ బృందం వారిచే అటవీ సంరక్షణ గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పి శ్రీనుబాబు, 8:35 చిత్రసీమ, 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం విశేషాలు, 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి భారత జన ఔషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:10 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 విజయవాడ వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 నుంచి తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో ఈ వారం అంశం మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు, నిర్వహణ హారిక, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో పట్టు విత్తన గూళ్ల ఉత్పత్తిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ లక్ష్మీగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక, అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా

0: ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 నేతగాని చలవ చేనేత వలువ పరిచయాలతో కూర్చిన రూపకం, నిర్వహణ శ్రీ ఎం హరి, 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి రేపటి రోజున ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా అఖండా చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఎంఐ శృతి పాడిన పాట, కళ్యాణ్ చక్రవర్తి గీతరచన, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: తెలుగులో
8: ఈ వర్డ్ చాలా వాడేస్తారు, అందుకని సారు స్పానిష్ లోది గారు.

0: జస్ప్రీత్ జాజ్ రనైనారెడ్డి పాడిన ఈ పాట అల్లుడు అదర్స్ చిత్రం నుంచి. శ్రీమణి గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు విందాం శాకుంతలం చిత్రం నుంచి రమ్యా బెహ్రా పాడిన పాట. చైతన్య ప్రసాద్ గీతరచన, సంగీతం మణిశర్మ. వినబోయే ముందుగా
1: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మంగ్లీ పాడిన ఈ పాట లవ్ స్టోరీ చిత్రం నుంచి. సుద్దాల అశోక్ తేజ గీత రచన, సంగీతం సిహెచ్ పవన్. బంగారాజు చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట. బాలాజీ గీత రచన, సంగీతం అనూప్ రుబెన్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ಮಗ ಮಾರ್ಚೆ ಪ್ರೇಮ, ನೀತಿ ಮರತಿಯೇ ಮಾರ್ಚೆ ಪ್ರೇಮ, ಇದೇನಾ ಪ್ರೇಮ?
1: గజదొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం చక్రవర్తి. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు రాష్ట సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతిస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
1: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81 కోట్ల 35 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియని చేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్ధిదారుల రిజిస్ట్రీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం దాని ప్రకారం

0: రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023లో మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపైన 207 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సీబీఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం శుక్రవారంలో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బాహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగాను, దేశంలోని 3 రాష్ట్రంగాను అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అస్సాం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అస్సాం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రత

0: దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయించేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు శీర్షికన సుందరకాండ శ్రీ దళవాయ్ అంజనప్ప బృందం వారిచే తోలుబొమ్మలాట నేపథ్యగానం.

0: రామచంద్ర తమకు తృణాలిందంబులకు 10,000 వందలమన్న రామచంద్ర.
1: లక్ష్మణ
0: అన్నయ్య,
1: లక్ష్మణ నా పాలి సంరక్షణ. ఇవి కీలం జీవనం భవనం నిత్యాన సంగ్రీవు లక్ష్మణ. అద్దు ముద్దుగా తిద్దిన బంగార బొమ్మలేరు సౌమిత్రి. చల్లగా నీవును పోయి ఆ నా భక్తుని నాన్న సన్నిధానం తొడుకుని రమ్ము.
0: భాగ్యం.

0: ప్రభో రామచంద్ర, తమకు చరణాలయందమ్ములకు 10,000 వందనములు స్వామి, 10,000 వందనములు.
1: ఆహా, భక్తి శిఖామణి ఆంజనేయ సుఖీ హోవాతలగా వర్ధిల్లుము.
0: మహాభాగ్యం బాయను, ఆంజనేయాడిరమ్మను ఆజ్ఞాపించిన విందులకు కార్యార్థమేమి స్వామి?
1: ఆహా, ఆయన హనుమంత అని చెప్తున్నాను విను.
2: హనుమంత, ఈ కార్యము ఈ సమంతయులేదటంచు పోవలను.

0: ఆంజనేయ
1: దేవా,
0: నీవు జలదీవ్యుడు సముద్ర దాటి లంకాపురము చేరి నా పంకజాచకు సీతామహాదేవికి క్షేమము తెచ్చి ఈ యొక్క రఘువంశమును కీర్తిని ఆంజనేయ.
1: ఏమి దేవా, తాండములుగా పారుతున్నటువంటి సముద్రమును లంఘించి లంకాపురి పెట్టడము చేరి యొక్క సీతామహాదేవి కుశలవార్తగై కొనరావుల నా పరంధామ. సీతామహాదేవి ఏదైనా నమ్మునట్లుగా మాలతి నొసంగము, నేను ఇప్పుడే లంకాపురి పెట్టడానికి ప్రయాణము సమగట్టుతున్నాను స్వామి రామచంద్ర.
0: భాగ్యం ఆంజనేయ అన్నాడు. పూజితమైన హరివిల్లు విరిచి సీతను పెళ్లియాడు కాలమ్మన ఆ జనకుడు విచ్చిన ఈ ఉంగరం గైకుని పోయి ఆ యొక్క సీతకు చూపించిన తప్పుగా రామభంటన్ నీకు నమ్ముతుంది.
1: ఆ భాగ్యం దేవా రామచంద్ర.
2: నా దయచ్చులు ఎదురుబడిన నచ్చదం

0: పరంధామా, నేను ఇప్పుడే శ్రీరాముల వారు అయితే నీ దర్శనార్థం గైకొని నేను నిండు దక్షిణ భాగమున తాండంబులుగా పారుతున్నటువంటి సముద్రములను లంఘించి గైకొని వస్తున్నాను దేవా, నాకు సెలవు సంగమ.
1: ఆంజనేయ, సకల జయప్రదునవై చల్లగా పోయి జయమ్మున ఆ లంకాపురము చేరి నా సతీమ క్షేమం తెచ్చి ఈ లోకమును పుణ్యం కట్టుకుమాను.

0: సరసిద్ధ గరడ గంధర్వానన్ను బోరా నిన్ను పెంచినారా, వేడు మూడు తరంబుల నుండి నేను ఇక్కడికి రవజాతరి తలారి లంఘనేను ఇచ్చటుండగా పద పల్లవులు పెట్టుచు పురంబలేకి ప్రవేశించుతున్నావు నీ ఎవండవరావు కోతి ఝడూమతి.
1: ఏ దానవి, మరి నేనెవరనేది? ఎందుకు కావచ్చు నీ కథా సంగ్రహము? నీతో చెప్తున్నాను.
0: అదేదో విరంగించరా కోతివాడ.
1: వనిత ఈ పురి చూడవాడని నేను ధనుదిర వచ్చి

0: రావణ మరి ఎల్లప్పుడూ అతి శోభితముగా ఉండే యొక్క పట్టణములు, అతి సొంపుగా ఉండే వనంత్రములను చూడగలిగిన ఆ పేరు పుణ్యపురుషునందుడు. ఈ రావణ బ్రహ్మ ప్రంభు వైకుంఠము కన్నా మిన్నగా ఉన్నాదని నా చెవలార వినగోరి వచ్చినాను. ఇడో మార్గం ఇడో అట్ల ఇడక రవజేచి దివేని నీ దుండ ఎంటకల పెట్టి కరగర తిప్పి నీ మదం ఈ భూమి పాలు కావింతునే ఇందువదన.
1: ఓరి వానరా, ఏ పట్టణమైనా చూడవచ్చును గాని ఈ రాత్రంచరుండైనటువంటి రావణ బ్రహ్మ పట్టణం చూచుటకు హరిహరి బ్రహ్మ రుద్రాదుల చేతైనా తరము కాదు. కాబట్టి వచ్చిన దారి పట్టుకునే సవిస్తారంగా పోతివా సరే, లేదా నా పదవులు ఖడ్గం చేత నీకు సురక్షేతన గావించుతున్నాను. ఊరి కోతివాడ అయితే పోని ఉంటుడు.
0: పోతున్నాడు

0: నువ్వాత్మా వీరాంజనేయ, నీవు శ్రీరాముల వారు దూతమైనది నాకు వెరుంగుతుంది కాబట్టి లంకాపురి పట్టణము, ఇదే లంకాపురి పట్టణం గౌనివాకిలి కాబట్టి నేను అయితే ఇక్కడ లంకాపురి పట్టణములు రెండో ద్వారము చెంత ఇంకా తలవర్లు అనగా రాక్షసులు ఉన్నారు, వాళ్ళకు సంహరించి ఇంకా నీవు పురంబులకు చేరిన సీతామహాదేవి అశోకావనంతరంలో ఉన్నది స్వామి వీరాంజనేయ.
1: మరి నిన్ను కొట్టినందు మంచి గుణపాఠము నేర్పావు, విని ఎడలిపోతున్నాను
0: భాగ్యం
1: అని కదా ఆంజనేయుడు లంకాపురము. ఆ లంకాపురం అంతా చాతుర్లక్ష్య విధిన్నం అంటే 4 లక్షల బదారు నుండి లంకాపురం అంతా శోధించి చివరకు సీతమ్మ ఉండే స్థానానికి ఆంజనేయుడు పోవుట. దండము దురద వినాశిని

0: నాగన్న పుణ్యాత్ములు ఎవరు? నా ఎట్టి నిర్భాగ్యురాలకు నీవేలా నమస్కరించున్నావు నీవెవరు?
1: ఆహా జగన్మాత, నా జన్మం పావనమైంది. అయ్యా నీవెవరని విచారింపుతున్నావు, మరి చెప్తున్నాను తల్లి.
2: మఘోప్యతపమాచరించి ఆంజనా దేవి నన్ను గనియ నాథితోడ అక్రజుని మంత్రి పేరు హనుమంతుడందురు న

ఆహా జగన్మాత, మరి విశ్వనతి వీరప్రసాదకుండను, గాలిదేవుని పోషవర్గుండను, ఆంజనేయదేవి గర్భంలో జన్మించిన వలని మరి ఆంజనేయుడిని పేరుగలవాడను, సుగ్రీవుని మీన అల్లుడను, శ్రీరాముని భంటును, ధీరతనమ్మ నిన్న చూడగోరి జలదేవుడు సముద్రాలు లంఘించి లంకాపురం పడగాంచి మరి చాతుర్లక్ష వీధిన్నం అంటే 400,000 పదాలు ఉండి లంకాపురం అంతా శోధించి చివరకు నా కనుల పండుగ నిన్ను చూచాను, నా జన్మం పావనమైంది, శ్రీరాములు భంటునమ్మ సీతాభవాని ఇందులో నమ్ముకున్నావు తల్లి, అలనాడు పూజితమైన హరివిల్లు విడిచి శ్రీరాములు వారిని పెళ్లి ఆడు కాలమ్మున తమకు అల్లునికి వచ్చిన ఈ అంగలీకమనగా ఈ ఉంగరము చూపిస్తున్నా, ఇది తప్పగా రామభంటు నమ్ము తల్లి. ఇదిగో గైకుని తల్లి,

0: అంజనేయ, నా పదియగు శ్రీరాములు వారు క్షేమం ఉన్నారు కదా, ఈ ముద్రిక గైకొని ఈ శిరోరత్నం గైకొని శ్రీరాములు కొనుస్తుంది నాయన.
1: నా జన్మం పావనమైంది అమ్మా, నీవు తలమాలకి ఏదైనా గుర్తుగా విచ్చినను శ్రీరాములు వారికి వండి చూపుతున్నాదమ్మా సీతాభవాని.
0: ఆంజనేయ గైకును
1: భాగ్యం తల్లి భాగ్యం
2: అని ఆయుధమ్మరా. ఆంజనేయుడు సీతామహాదేవి తేద అనాబాల గైకున్న తర్వాత ఇక్కడ కదా రావణ బ్రహ్మ సీతామహాదేవికి రెండవ వివాహం ఆడవలనని మంత్రుల సహమంత్రుల చేత అయితే ఈ విధంగా వస్తున్నాడప్ప.
3: ఏకమేగంచి దివ్యమాన్యంబులు తెరగప్పబూచి వీణాది వద్యములు ఇంపుగా పాడ తన కిరీట ప్రభతతులందురాల్ప ముద్రితహారముల దాచి ఆయప్పుడు భద్రంబు గోరు

ಮಾಡು ಕವಿ ಮೋನಿ ಚಕ್ಕರ ನೀ ಪಲು ಗುರುದುಲ ಕುಲ ಕವಿ ರತಿ ಕೇಳಿ ಒಕ್ಕ

సీత, నీ అందమైన మోముతో ఒక్క తూరి రావణ భూపాలం పలకరాదా సీత. ఆహా, రేత్రికి రామధ్యానమే, మరి పొగులుకు రామధ్యానమే. అన్నహారం వదలి, నిద్రాపేక్షం వదిలి నీ వీలు కృషించుతావు రా. ఒక్క తూరి తొడపైన కూర్చొని రావణ భూపాలం పలకరాదా సీత. రమ్ము.

శ్రోతలింతవరకు పల్లె ప్రాంతాలు శీర్షికన సుందరకాండ శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే తోలుబొమ్మలాట నేపథ్య గానం విన్నారు. ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

0: ఆకాశవాణి సమయం 7:45. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లొల్ల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో, అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
1: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
2: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళు ఏమంటారు, గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని, అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్

0: ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది.
1: ఓ
0: 3 స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్కి అర్హులు అన్నట్టు.
1: అచ్చా,
0: ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు, అలాంటి చేతితో చేసే పనులు, దూగోడలు, ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్ని కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్ గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి. అండ్ చాలా మందికి ఫోన్పే జీపేలు అనుకుంటే తెలీదు, సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మటుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాలలో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్గా అయితే ఇనిషియల్గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది, అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని, వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమైనా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైంలో ఏమో ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటుంది విత్ ఫుడ్ ఉంటుంది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే, 5 డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్, సర్టిఫైడ్ అని ఒక్కటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్లో ఉంది SBI బ్రాంచ్లో, సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, ఫలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్కి అర్హుడు,
1: ఓకే
0: 1,00,000 రూపాయలు లోన్కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంకులో చూపించాలి. ఆ బ్యాంకులో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే

0: మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు అని.
1: ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికెట్ వస్తుంది.
0: అవును,
1: ఈ సర్టిఫికెట్ ను చూసి మాత్రమే బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది.
0: లోన్ ఇస్తుంది.
1: బాగుంది.
0: దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలు సామాను ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం. మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు పిఎం విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మిషనరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మిషన్ వస్తున్నది, కుట్టు మిషన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం కానీ, లేకపోతే ఫొటోస్ వీడియోస్ అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్ లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే, బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి ఎలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్ లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తుంది,
1: పార్సల్
0: పంపిస్తుంది. క్లియర్?
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకుని అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకొని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా పిఎం విశ్వకర్మ కింద 3 లాక్స్ లోన్ ఇవ్వాలి. దీన్ని 2 ట్రెంచెస్ చేశారు, అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 లాక్. ఎలా అంటే, 5 డేస్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 లాక్. ఇది 18 మంత్స్ లో కట్టేయాలి ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 పైసా కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 పైసా 28 పైసా అలా పడుతుంది. సో 5% అంటే 18 మంత్స్ లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 లాక్ ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో, మళ్ళీ వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటుంది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది. వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 రూపీస్ వస్తాయి. మళ్ళీ 36 మంత్స్ గాను 2 లాక్స్ రూపీస్ లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7,500 రూపాయలు వస్తాయి, అలాగే 2 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏంటంటే, ఈ 3 లక్షల లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే. సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి.
1: బాగుంది.
0: సో ఇవండి. ఇంకా మీరు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే, పిఎం విశ్వకర్మ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అలా టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ని
0: క్లారిఫై చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి.

0: నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలు
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. ముందుగా రహస్యం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం ఘంటసాల.

బంగారు గాజులు చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాడిన పాట దాశరథి గీతరచన సంగీతం టి చలపతిరావు.

జమీందార్ చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం టి చలపతిరావు. ఇప్పుడు విందాం కేవి మహాదేవన్ సంగీతంలో ఆత్రేయ రాసిన పాట భార్య బిడ్డలు చిత్రం నుంచి, గానం ఘంటసాల

శ్రోతలు పాట వింటున్నారు. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.

0: 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం.
1: కొన్ని దశాబ్దాలుగా రేడియో చేస్తున్న సేవ అమోఘమైనది. అటు దేశభక్తి మొదలుకొని దైవభక్తి దాకా, ఆధ్యాత్మిక చింతన నుండి ఆరోగ్య విషయాల దాకా, బాలల నుండి వయోధికుల వరకు నిత్యం విభిన్న అంశాలను అందిస్తూ మేలు కొలుపుతూ మేలు పలుకుతుంది ఆకాశవాణి. అన్నీ కాలాలకు సరిపడ తత్వాన్ని చెప్పి అన్నీ కాలాలలోనూ నిలిచి ఉన్న కవి, తత్వవేత్త వేమన వారి పద్యాలలోని గొప్పతనాన్ని రాగయుక్తంగా ఆలపిస్తూ ఆకర్షించిన కార్యక్రమం వేమన విశ్వదృష్టి. కొన్ని వారాల పాటు ప్రసారమై శ్రోతల మెప్పు పొందిన ధారావాహికలోనిది ఈ అంశం. ప్రసంగకర్త శ్రీ యలమర్తి మధుసూదన్.

లౌకికమైన ప్రాపంచిక దృష్టిలో వేమనకు మించిన కవి లేడనే చెప్పాలి. వేమన కేవలం కవి కాదు, కవి తాత్వికుడు కాబట్టి రవి చూడని దాన్ని కవి చూడగలడేమో కానీ కవి చూడని దాన్ని కూడా కవి తాత్వికుడు చూడగలడు. ప్రకృతి పదార్థాలతో జంతుజాలంతో ముడిపెట్టి మానవ సందేశం అందిస్తాడు. ఆ ఊహలు ఉపమానాలు ఇంద్రజాలంలా పాఠకుల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదొక కవితా మహేంద్రజాలం అయినా కావాలని విన్యాసాలు చేసినట్లు అస్సలు అనిపించదు. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు.

మనమాట చెల్లదు అనిపించినప్పుడు ఆర్భాటాలకు పోకుండా అణగిమణగి ఉండటమే మంచిది. దానివల్ల మనకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు అంటాడు. ఎలాగంటే గొప్ప కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కదా, అంతమాత్రాన దాని గొప్పదనం తగ్గుతుందా అని పోలిక చెప్తాడు. దీంతో పాఠకుడు ఉక్కిరి బిక్కిరై సుళ్ళు తిరిగిపోవలసిందే, అబ్బా నిజమే కదా అనుకుంటాడు. తోకతో చుట్టి సముద్రములో

0: ముంచగల హనుమంతుడంతటి వాడే రావణాసురుని ముందు తోక ముడుచుకొని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.
1: అన్నింటినీ అధిగమించి తమలో ఉన్న లోపాన్ని జయించి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్న దివ్యాంగులు ఎందరో, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పరిచయాల ద్వారా ప్రసారమై ఎంతోమందికి విలువైన సమాచారాన్ని అందించే కార్యక్రమంగా నిలిచింది కళాశాల అధ్యాపకులు శ్రీ గురుప్రతాపరెడ్డి గారితో జరిపిన పరిచయంలోనిది. ఈ విధంగా తమదైన శైలిలో వివరించారు.
2: ముఖ్యంగా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగం చేసింది వీళ్ళందరికీను. దీంతో పాటు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళు పడేటటువంటి కష్టాలు ఉంటాయి. గభాలన మెట్లు ఎక్కలేరు, లిఫ్ట్లో వెళ్ళాలన్నా కొంచెం చూసుకోవాలి, మిగతా విషయాలు అలాంటి దగ్గరలో ఎలాంటి అవకాశాలు ఎలాంటి అవరోధాలు వీళ్ళకు ఉన్నాయి, వాటిని ఎలాగా అధిగమించవచ్చు, టెక్నాలజీ ఏ రకంగా ఇక్కడ ఉపయోగపడుతుంది?
3: అవునండి, యాక్సెసిబిలిటీ ఈజ్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. అంటే దివ్యాంగులకు ప్రాప్యత అనేటువంటిది దయాదాక్షిణ్యాల వల్ల కల్పించేటువంటిది కాదు, వారికి న్యాయం చేకూర్చటం. ఇప్పుడు మిగిలిన వారు మెట్లెక్కి వెళ్ళిపోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి మెట్లెక్కలేనటువంటి వారు ముఖ్యంగా దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లిఫ్ట్లలో కూడా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి లిఫ్ట్ను ఉపయోగించాలంటే ఆ బటన్ ఏంటో తెలియదు. అటువంటప్పుడు ఏంటంటే అక్కడ బ్రెయిల్ డాట్స్ అనేవి ఏర్పరచాలి, లేదా ఆ లిఫ్ట్స్లో ఉన్నటువంటి బటన్స్ అది టచ్ చేయగానే ఆ బటన్ దేనికి సంబంధించిందో అది గట్టిగా చెప్పినట్లయితే దాన్ని ఉపయోగించడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఈ సంజ్ఞలతో కూడినటువంటి సమాచారం అందించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ వినలేరు, కాబట్టి వాళ్ళకప్పుడక్కడ లైవ్ క్యాప్షన్ అవకాశం అనేది ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని చదువుకోగలుగుతారు, లేదా సంజ్ఞల రూపంలో తెలియజేస్తే అది వారికి ఉపయోగకరంగా ఉంటుందండి. తర్వాత పోర్టబుల్ ర్యాంప్స్ అనేవి ప్రతి బిల్డింగ్లో ఉండాలి. అంటే ఏ బిల్డింగ్కు ఈ వీల్ చైర్లో లేకపోతే ట్రైసైకిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వెబ్సైట్స్లో క్యాప్చా అనేది ఎంటర్ చేయమని ఆప్షన్ ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా దృష్టిలోపం కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్స్ కానీ ఆ లెటర్స్ కానీ అది ఎంటర్ చేయాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని అయితే ఏంటంటే వెబ్సైట్స్లో అసలు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉన్నట్టయితే అవి ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ అయినా సరే ఊరికేదో అన్లేబుల్డ్ అన్లేబుల్డ్ అనో, లేకపోతే స్టార్డ్ స్టార్డ్ అని, లేకపోతే డాట్ డాట్ డాట్ అని చదువుతుంది. కాబట్టి ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళే ఈ టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఉపయోగించే వారికి కూడా అవి అందుబాటులో ఉండేటట్టుగా ఆ సాఫ్ట్వేర్లో అవన్నీ స్పష్టంగా చదివేటట్టుగా తయారు చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఇక పార్కులు కానివ్వండి, ఇతర పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా అనువైనటువంటి పరిస్థితులు కల్పించాలి. దీని దృష్టిలో ఉంచుకునే మన భారత ప్రభుత్వం వారు 2015 ఈ యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ యాక్సెసిబిలిటీలో భాగంగా వాళ్ళు జీవితాన్ని సులభతరం చేయటం కోసం అవసరమైనటువంటి పరికరాలను సబ్సిడీ రేట్లకు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కానీ ప్రభుత్వం అందించడం జరుగుతుందండి.
2: ఏ పరికరాలకి అట్లా సబ్సిడీలు అవి ఉన్నాయండి?
3: అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ సోషల్ జస్టిస్ అనేటువంటి శాఖ ద్వారా అనేక రాయితీలు, తర్వాత పరికరాలు, అంటే ఇప్పుడు వీల్ చైర్స్ కానివ్వండి లేకపోతే టీయరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ అంటే దీంట్లో ఇంకా చాలా పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది స్కీమ్ ఏంటంటే అసిస్టెన్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ పర్చేజ్ అండ్ ఫిట్మెంట్ ఆఫ్ అప్లయన్సెస్ అనేటువంటి స్కీమ్ కింద చాలా కేటగిరీస్ ఆఫ్ ఎక్విప్మెంట్

0: ఎక్విప్మెంట్ ఉన్నాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఉచితంగా, కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు అందించేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇప్పుడు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు రాసుకోవటానికి కొంచెం థిక్ పేపర్ అంటే చాలా కొంచెం దళసరిగా ఉన్నటువంటి కాగితాలను వాడవలసి ఉంటుంది. అటువంటి ఆ థిక్ పేపర్ షీట్స్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. స్కాలర్షిప్లు కానివ్వండి, తర్వాత రవాణా అలవెన్సులు, తర్వాత రీడర్ అలవెన్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారు.
1: పోటీ పరీక్షల్లో విజయం అన్నది పట్టుదల, మానసిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అది మామూలు ఉద్యోగం నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు. అసంఖ్యాక యువశ్రోతల హృదయాన్ని ఆకర్షించిన కార్యక్రమంగా నిలిచిన పరిచయం ఇప్పుడు వినబోతున్నారు. 2025 సంవత్సరంలో కడప నగరం నుండి సివిల్స్లో ర్యాంకు సాధించిన మహిళ శ్రీమతి కె. శ్రీనివాస కీర్తిరెడ్డి. వారి పరిచయం ఇది. ఆ విజేత అంతరంగాన్ని వినండి.
2: చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఒక బ్రెయిన్ గ్రోత్ అనేది ఆ యంగ్ ఏజ్ లోనే ఉంటది. ప్లస్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చిల్డ్రన్ లో చాలా వస్తున్నాయి. వెన్ వాళ్ళు ఒక సోషల్ ఇంటరాక్షన్, ఒక స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గా ఉండడము, ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్స్ ఉండడం, అవి వాటితో పాటు స్టడీస్ కూడా డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే కష్టపడడం అనేది యంగ్ ఏజ్ లో అలవాటైతే పెద్ద అయిన తర్వాత అలవాటు చేసుకోవడం అది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది నేను తల్లిదండ్రులకి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
3: అయితే మీరు బిట్స్ పిల్లాని అని చెప్పారు. జనరల్ గా బిట్స్ పిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయిపోయి చాలా మంచి ప్యాకేజెస్ తో వెళ్ళిపోతారు కదా, మరి దానికి భిన్నంగా మళ్ళీ ఇంత కష్టపడి మళ్ళీ ఈ రూట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు?
2: అవును, బిట్స్ పిలానీలో నా చాలా మంది ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, మంచి సాలరీస్ తీసుకుంటున్నారు. కానీ నేను నా కాలేజ్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక సివిల్ సర్వీస్ అనేది ఒక సొసైటీకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది, మనం పీపుల్కి సర్వ్ చేయడానికి రకరకాలుగా, అంటే ఒక లీడర్షిప్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి సివిల్ సర్వీసెస్ ఇస్తుంది. దాంతోపాటు లైఫ్లో నేను ఏమనుకున్నానంటే, ఒక ఉద్యోగం అనేది కార్పొరేట్ సెట్టింగ్ కాకుండా నా పర్సనాలిటీకి ఇలాంటి పబ్లిక్ సర్వీస్ ఉంటే నా ఎబిలిటీస్ని నేను బాగా యూజ్ చేసుకుంటాను, బాగా వాడుకోగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ డైరెక్షన్లో వచ్చాను. ఓవరాల్గా మనకి మైండ్స్కి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం ఉంటుంది. మనము ఆ 3 మంత్స్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ అండి. అంటే ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాము, మనం నోట్ చేసుకొని ఉంటాము, కానీ యూజువల్గా లాస్ట్లో చదివినవే మోర్ ఇంపాక్ట్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఈవెంట్స్ నుంచే ఒక్కొక్కసారి వస్తాయి. సో ఆ 3 మంత్స్ని మనము కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మెయిన్స్లో మనం 100% పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఇవ్వగలము. కాబట్టి ఆ ప్రిలిమ్స్ కూడా మనము టైంని, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా స్ట్రాటజీ ఎలా పెట్టుకున్నానంటే, ప్రిలిమ్స్కి ముందు ఒక 1 మంత్ ముందైనా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఐ షుడ్ బి, అంటే నేను కట్ ఆఫ్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడు నాకు నేను అవుతుందా లేదా అనే సన్నద్ధం నాకు ఉండదు అనే దాంతో ప్రిపేర్ అయ్యాను. ఆ స్ట్రాటజీ వల్ల నేను ప్రిలిమ్స్ అయిన వెంటనే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను.
3: మీకు వెన్నుదన్నగా నిలిచినటువంటి వాళ్ళు అంటే మీ కుటుంబం సపోర్ట్ కానీ, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, దాని గురించి చెప్పండి.
2: ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక్కరితో పాసిబుల్ కాదు. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మా తల్లిదండ్రులు, నాకు వాళ్ళకి ఎప్పుడు నా మీద నమ్మకం ఉండేది. ప్రతిసారి ప్రతి ఎగ్జామ్కి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దీంతో పాటు మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. ఎప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ నాకు పెళ్ళైన 3 ఇయర్స్కి నాకు ఈ సక్సెస్ వచ్చింది. సో ఒక ఉమెన్కి కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఇన్లా, సపోర్టింగ్ పేరెంట్స్, హస్బెండ్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల సక్సెస్ పాసిబుల్ డెఫినెట్గా అవుతుంది. అండ్ నా స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళైనాక కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. డిస్పైట్ అవి కూడా మనం కష్టపడి ఒక ఉమెన్ అనేవాళ్ళు ధైర్యంగా నిల్చొని చేస్తే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ సాధ్యమవుతుంది.
1: ఇలా నిత్యం రేడియో విభిన్న అంశాలను ప్రసారం చేస్తూ అన్ని వయసుల వారి చెంత నిలుస్తుంది, మెప్పు పొందుతూనే ఉంది.

0: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016లో సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వ కారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టు ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల

0: అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఈ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం సిబిఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధూను కలిశారు. భారత్ కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 మిలియన్ డాలర్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సీఏపీఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి IMD శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్

0: తెలియజేస్తూ
1: టుడే హీట్ వేవ్ టు సీ రెడ్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27-29. మోడరేట్ టు సీవియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ బి రీచింగ్ అప్ టు 70 km/h ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28-30 May.
0: ఐపీఎల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న 2వ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడి

0: పదకొండు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న రెండవ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం తెలుగు చలనచిత్ర గీతం వింటారు. మూగ ప్రేమ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీతరచన సంగీతం చక్రవర్తి.

0: మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం

0: ఏమిటి చాలా ఆనందంగా ఉదయాన్నే బయలుదేరుతున్నావు?
1: అబ్బా కనిపించావు, అయిపోయింది, ప్లాన్ మొత్తం ఎత్తిపోయింది. ఈ లెగ్గు కనిపించాక అంతా ఎత్తిపోయినట్టే.
0: ఏందిరా అసలు విషయం చెప్పు.
1: ఏమిలే, బ్యాంకు మేనేజర్ ఒకడు నా డిగ్రీలో క్లాస్మేట్ మొన్న ఈ మధ్యనే కనిపించాడులే, స్కూటర్ కొనడానికి లోన్ ఏదైనా అవసరమైతే రారా ఇస్తాను అని అన్నాడు. అందుకే వాడి దగ్గరికి బయలుదేరాను, మధ్యలో నువ్వు కనిపించావు.
0: ఒరే ఒరే ఒరే, ఇది అన్యాయంరా. ప్రాణమిత్రుడిని నన్ను వదిలేసి నువ్వు ఒక్కడి పోయి స్కూటర్ కొంటే ఎలారా? బాబు చచ్చి నీ కొండ పుడతాను, నాకు లోన్ శాంక్షన్ అయ్యి చూడరా బాబు బాబు బాబు బాబు.
1: అబ్బా విషయం అది కాదురా, ఇచ్చేవాడు మనవాడైతే ఇప్పించడానికి నాకేమిటి ఇబ్బంది? అసలు చిక్కంతా నీ లెగ్గుతోనే. సరే పద.
2: హలో నాగేష్.
3: హలో రారా సుభాన్. అబ్బా ఏంది, నెల క్రితం కనిపించి మళ్ళీ ఇప్పుడు ఆ దర్శనం?
1: అంతేలేరా, మా రేడియో డిపార్ట్మెంట్ వ్యవహారమే అట్లా ఉంటుంది. ఏదో ప్రోగ్రాం కోసమని అలా బయటికి రికార్డింగ్లకు వెళ్తూ ఉంటాం. అది సరే, వీడు నా మిత్రుడు లెగ్ గోపి. అబ్బే అదే గోపి అని.
0: నమస్కారం సార్.
3: హలో, నైస్ టు మీట్ యూ.
0: నైస్ టు మీట్ యూ.
3: కాఫీ టీ ఎనీథింగ్? అది సరే, విషయం చెప్పడం మర్చానురా, నేను ఇవాళ రిలీవ్ అయ్యి హైదరాబాద్ వెళ్తున్నాను. రిలీవింగ్ ఆర్డర్స్ కూడా టైప్ అవుతున్నాయి. రేపు బహుశా కొత్త మేనేజర్ అనంతపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు.
1: ఏంటి నీకు ట్రాన్స్ఫరా హైదరాబాదా? ఈడు లెగ్గు మండ అనుకున్నంత అయింది. అమ్మో అబ్బో
3: ఏమైందిరా?
1: ఒరే గోపి కాస్త బయట కూర్చో బాబు.
2: ఇంకేముందిరా నాగేష్,
1: మొన్న బజార్లో కనిపించి స్కూటర్ లోనుకు డబ్బు శాంక్షన్ చేస్తానని నువ్వు అన్నావా? ఆ విషయమై నీతో మాట్లాడదామని బయలుదేరానా? తీరా చావు కబురు చల్లగా అంటూ నీకు ట్రాన్స్ఫర్ అని చెప్పావు.
3: దాందేముందులేరా, నెక్స్ట్ టైం బెటర్ లక్.
1: ఏం బెటర్ లక్కో, ఏం గుడ్ లక్కో, ఈ లెగ్గు ఈడెంట పడ్డాడంటే అంతే.
3: ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు?
1: అబ్బే ఏమి లేదు. సరేలే, మరి మన కర్మలా రాసుంటే ఏం చేద్దాం, మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. నువ్వు మరి ఉంటాను. ఏ గోపి ఇలారా వెళ్దాం.
0: ఏమిట్రా శాంక్షన్ వచ్చేసింది కదా?
1: పోయింది మొత్తం వచ్చినట్లే.
0: చెప్పండి. అబ్బా ఏమిటా నీ కడుపు ఉన్నా లోన్ శాంక్షన్ చేస్తానని వీర బాధలు వాడుతున్నావు, నా లెగ్గ్యం చేసింది నిన్ను.
1: బాధడమా బాధడమా, ఒరే ఒరే బాబు, ఆ పాదం ఇలా ముందు పెట్టరా బాబు, నీ కాళ్లకు సహస్ర కోటి దండాలురా బాబోయ్. అబ్బోయ్ అబ్బోయ్, ఇది లెగ్గు కాదురా బాబోయ్.
0: ఏమైందిరా?
1: ఇంకా ఏమి కావాలి నాన్న, నువ్వు లెగ్గు పెట్టావంటే బస్

0: బస్సులో ప్రయాణం చేద్దామంటే బస్సులు ఆగిపోతాయి, రైళ్ళలో వెళ్దామనుకుంటే రైళ్ళు టైంకి రావు. రే, నీ ముఖం చూసి బాత్రూంలోకి వెళ్ళామంటే బాత్రూంలో కొడాయి రాదురా అన్నా.
1: ఏమైందిరా అంతగా బాధపడుతున్నావు?
2: బాధ బాధ అన్నారా? ఆ మేనేజర్ గారు లోన్ ఇస్తానన్నాడా? తీసుకుందామని బయలుదేరే పాటికి అక్కుపక్షిలో నువ్వు ఎదురయ్యావు. అమ్మోయ్, నీది మామూలు లెగ్గు కాదురా బాబోయ్, స్టీల్ లెగ్గు.
1: సరిపోయింది, ఇకలే ఈ వాళ్ళకి ఈ వెంట్రుకలతో కనీసం 1000 తాయితులు కట్టచ్చు.
3: అమ్మా అయ్యా, అయ్య బాబాయ్, అమ్మో ఏమిటిరా, ఇంటి బయట ఆ తీరు జనం నిలబడి ఉన్నారు, వాళ్ళనంతా నెట్టుకుని ఇంట్లోకి వచ్చేపటికి అమ్మో అమ్మో తల ప్రాణం తోకొచ్చినట్టయింది.
1: ఏముందిరా, అదే మొన్న మధ్య నువ్వు దినపత్రికకి ప్రకటన ఇచ్చావు చూడు, దాని ప్రభావమే ఇదంతా. మరి
3: ఏదిరా?
1: అదేరా, బాక్స్ ఐటమ్ గా మరీ పబ్లిసిటీ ఇచ్చావు చూడు, ఆ పత్రికల వాళ్ళకి ఇవ్వలేదు ఆ రోజు. అది
3: ఏదో గుర్తుకు రావడం లేదురా.
1: అదేరా, తమ ఆడపిల్లల పెళ్లి చేయలేని తల్లిదండ్రులకు శుభవార్త, ప్రఖ్యాత లెగ్గు స్వామి గారి మంత్రోపవీత తాయెత్తు ధరిస్తే మీ పిల్లల పెళ్లిలు ఇట్టే కుదిరిపోతాయని నువ్వు ప్రకటన ఇచ్చావు చూడు పేపర్కి. అది చూసి ఇంటి ముందంతా ఈ లెగ్గు స్వామి గారి తాయెత్తు కోసం నిలబడ్డారు. అది విషయం.
3: ఈ లెగ్గుగాడికి ఇంత మహత్తు, అయినా వీడికే పెళ్లి కుదిరి చావడం లేదు, ఇంకా వీడి తాయెత్తుకో మహత్తా.
4: చచ్చిపోతున్నా.
1: లెగ్గుగాడి మహిమ కాకపోతే ఏంట్రా, మొన్నగా మొన్న నరసయ్య గారి సంబంధానికి వెళ్ళామా, మన వాడ అమ్మాయిని చూసి వచ్చాడు లేదో. అంత క్రితమే వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు ఆ అమ్మాయిని కాని కట్నం లేకుండా చేసుకుంటా ఉన్నారట. అసలు మన వాడు ఏ విషయం చెప్పక ముందే అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది.
3: ఓహో, అంతేలే. మొన్న శంకరయ్య గారి అమ్మాయి విషయం అంతే, 15 ఏళ్లుగా పెళ్లిగానే ఆ అమ్మాయికి, ఇంకా మనవాడు పెళ్లి చూపులకు వస్తున్నారు అని కబురు వాళ్లకు తెలియగానే ఆ అమ్మాయికి మేనరికం సంబంధం ఏదో కుదిరిందట. వీడు ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ, ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ.
4: మీరు మరీ నేను ఇంత చులకం చేసి మాట్లాడటం ఏమి బాగలేదురా.
1: చులకనా బాబు? నీ లెగ్గు నువ్వు చులకం చేస్తున్నామా? లేదు బాబు, నీ లెగ్గుకు లెవెల్ పెరిగింది. బయట చూడు, నీ తాయెత్తు కోసం ఎందరూ ఎదురు చూస్తున్నారు.
4: తాయెత్తు తాయెత్తు తల్ల వెంట్రుకలన్నీ పెరిగి మారేస్తున్నారు కదా, మీరు చచ్చిపోతారా నొప్పితో.
3: అవును రావరే, ఇంతకు తల్లో వెంట్రుకలకు తాయెత్తుకు సంబంధం ఏమిటి అంట?
1: ఓర్ని, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావు. ఏముంది, వీడి వెంట్రుకలను కొన్ని కత్తిరించి ఇదో ఈ తాయెత్తులో చుట్టిస్తున్నాను. ఈ తాయెత్తు వేసుకున్న ఆడపిల్లకు అది వరకు కుదరని పెళ్లి సంబంధాలు ఆ మరుసటి రోజు కుదిరిపోయి సలక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతున్నారు.
3: అవును, ఇంతకు తాయెత్తుకు ఫీజు ఎంత తీసుకుంటున్నావు?
1: ఏముందిరా, ఓన్లీ 100 రూపీస్, 100 రూపాయలు మాత్రమే, చౌకలో పెళ్లిళ్ళు కుదిరిపోతాయి.
3: అమ్మో, ఈ గిరాకీ బాగుంది రోయ్. ఒరే లెగ్గు స్వామి, ఒరే లెగ్గు స్వామి, ఇంకా నీ వెంట్రుకలన్నీ బాగా పెంచి బాగా పెంచి.
4: అబ్బా, ఒరే ఒరే, నా వెంట్రుకలతో డబ్బు సంపాదిస్తున్నారా మీరు, చూడు మిమ్మల్ని ఏం చేస్తానో.
3: ఒరే లెగ్గు స్వామి, నీ లెగ్గు గిరాకీ పెరిగిందిరా, నీ లెగ్గు గిరాకీ పెరిగింది, నీ లెగ్గు గిరాకీ పెరిగింది. నాన్న బుద్ధిగా చెప్పినట్టు వినమ్మా.
4: అంతేగాని మంచి మిత్రుడిని మిమ్మల్ని నమ్ముకుంటే నా పెళ్లి చేసేటట్లేరా మీరు?
1: చేస్తాం బాబు చేస్తాం, తొందరపడుకు నాన్న, రేపు సంబంధం చూడటానికి వెళ్తున్నాం కదా.
3: ఆగు మరీ.

0: వనజమ్మగారు ఉన్నారా అండి?
1: రండి, ప్రయాణం అది బాగా జరిగిందా? రండి కూర్చోండి.
2: నమస్కారం అమ్మా, నా పేరు సుభాన్, ఇతను వెంకటేశ్వర్లు.
0: నమస్కారం అండి.
2: ఇతను శివశంకర్.
3: నమస్కారం అమ్మా.
2: ఈ అబ్బాయి పెళ్లి కొడుకు గోపి.
3: పేరయ్య గారు మీకు ఈ పాటికి చెప్పే ఉంటాననుకుంటానండి. ఇవాళ పెళ్లి చూపులకి ముహూర్తం బాగుంటుందని
1: చెప్పారు బాబు. కూర్చోండి. మరి పేరయ్య గారు రాలేదా మీతో పాటు?
4: మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మాయి వారు మీరు, అబ్బాయి వారు మేము. ఇవ్వడం తీసుకోవడం మన మధ్య గాని వాళ్ళంత ఎందుకండి అనవసరంగా? పేరయ్య అన్నీ చెప్పాడు, సంప్రదాయమైన కుటుంబం, మన అంతస్తుకు తగిన సంబంధం అని.
2: ఆలస్యం.

0: మొత్తం విషయం అన్నారు పెద్దలు. మరి అమ్మాయిని చూపిస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు.
1: అలాగే బాబు, ముందుగా మరి కాస్త కాఫీ ఫలహారాలు ముందు తీసుకోండి. అమ్మాయి రాధా, తయారయ్యావా? ఇదిగోండి అమ్మాయి, మా అమ్మాయి, కూర్చోమ్మా.
2: గోపి, అలా పూడు బొమ్మలో కూర్చోకపోతే కాస్త అమ్మాయిని ఏదైనా పలకరించు.
3: మీ పేరేమిటండి?
4: వీడి దుంపదేగా ఉద్యోగానికి వచ్చిన క్యాండిడేట్ ను ప్రశ్నలు అడిగినట్టు మీ పేరేమిటండి? ఏమిట్రా అది?
5: నా పేలా అండి, నా పేలు రాధా.
1: మామే మామే, ఎంత ముద్దిగా చెప్పావే తల్లి.
0: నిజమేనండి, చక్కగా చెప్పింది అమ్మాయి. ఇంతకు మీ అమ్మాయికి వయసు ఎంతుండొచ్చు అంటారు?
1: అబ్బే ఎంతుంటుందండి, మొన్ననే 33 దాటి 34 అడుగు పెట్టింది. అదేమో గాని, మా అమ్మాయికి 27 వయసు వచ్చినప్పటి నుంచి పెళ్లి సంబంధాలు వస్తూనే ఉన్నాయి, గాని మా అమ్మాయి తగిన సంబంధం కుదరడం లేదండి.
0: లెగ్గు లెగ్గు ప్రభావం, అదే పాదం ప్రభావం.
1: ఏంటండి ఏమన్నారు మీరు?
4: అబ్బే ఏం లేదులేండి, అమ్మాయి జాతకరిచ్చా శని 3వ ఇంట 4వ పాదంలో ఉన్నాడు అని పాదం ప్రభావం గురించి మా వాడు అంటున్నాడు లేండి.
0: అంతేనండి, మా పెళ్లి కొడుకు పాదం కూడా బలమైందేలేండి. అబ్బాయి కూడా ఈ మధ్యనే 34 దాటి 35 అడుగు పెట్టాడు. శని వక్రచూపు చూడటం లేదు కాబట్టి ఈ లెగ్గుకు మీ అమ్మాయి లెగ్గు సరిపోవచ్చు.
3: మీకు పాటలు పడ్డం వచ్చండి.
5: అమ్మా చూడే, నన్ను పాట పాడమంటున్నారు.
4: అయ్యో అయ్యో, అమ్మో అబ్బో, అయ్య బాబోయ్, అమ్మాయి నోరు విప్పి మాట్లాడితేనే సరిగమలు వాటి ఇష్టం వచ్చినట్టు వాటంతట అవే గిలగిలా గిలగిలా దొరికిపోతున్నాయి. అసలు అది వింటేనే శ్రవణానందంగా ఉంది. ఇక పాట పాడితేనా నా స్వామి రంగం, మేమేమైపోతామో, ఉంటామో ఉడతామో.
1: అబ్బే దాందేముందండి, అమ్మాయి వాయించని వాయిద్యం అంటూ ఏది లేదు తెలుసా? అసలు పాడ రాగమే లేదు, కానీ అమ్మాయి చేత పాట పాడించడం నాకే ఇష్టం లేదండి.
3: అమ్మయ్యా
2: అంతేలేండి, పాట విన్నాక ఆ పెళ్లి కొడుకులు ఈ ఇంటి ఛాయలకు తిరిగి వచ్చుండరు.
0: అంతే మరి, ఏంట్రా గోపి, అమ్మాయి నచ్చినట్టేనా?
3: ఏమిటోరా, ఎందుకో నా కాళ్ళు రెండు వణుకుతున్నట్టున్నాయి, ఒళ్ళంతా జలదరిస్తోంది, మనసంతా ఎలాగో అయిపోతుంది.
5: అమ్మా నా కాళ్ళు కూడా వణుకుతున్నాయే, మనసు ఏదోలా ఉంది, ఏమేమో అవుతుంది.
4: నిజంగానా? అయితే ఈ పెళ్లి కుదిరినట్టే, ఈ పెళ్లి కుదిరినట్టే, ఈ పెళ్లి కుదిరినట్టే. సాధారణంగా మా వాడి లెగ్గు అదిరిందంటే పెళ్లి కుదిరినట్టే, పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది, అయిపోయింది, మా వాడికి పెళ్లి కుదిరింది.
1: ఏమిటి బాబు, అమ్మాయి నచ్చినట్టేనా?
2: ఇంకా నచ్చడం ఏమిటండి, మీ అమ్మాయి లెగ్గుకు మా అబ్బాయి లెగ్గుకు కుదిరినట్లే.
3: ఏమిటో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారుగా.
0: ఏంటి ఏయ్ వెంకటేశ్వరులు, ఆ పళ్ళు కోసుకుని కత్తిదారా? అన్న కూతుకు కోసా? ఏంది మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెనా? కూతు కోసానంటే డైరెక్ట్ గా స్వర్గానికి పోయి హెవెన్ లో చేసుకుంటాను ఈ మ్యారేజ్.
1: అయితే అమ్మాయి మీకు నచ్చినట్లే కదా బాబు, ఇక ముహూర్తాలు పెట్టుకున్నావా?
4: అమ్మయ్యా ఈ దీపావళికి వీడికి పెళ్లి కుదిరినండి.
2: తీరిపోయినట్లు
0: అది.

అమ్మాయి లెగ్గు అబ్బాయి లెగ్గు నాటిక విన్నారు. ఇందులో శ్రీయుతులు ఎం గోపి, ఎస్ఎ సుభాన్, బి వెంకటేశ్వర్లు, జి శివశంకర్ రెడ్డి, జి నాగేశ్వరరెడ్డి, శ్రీమతి సి వనజ, కుమారి ఫీబీ శేఖర్ పాల్గొన్నారు. రచనా సమర్పణ శ్రీ ఎస్ఎ సుభాన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాషం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
2: అన్యాయం చేసిపోయావా దేవుడా, దేవుడా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా, దేవుడా, దేవుడా, దేవుడా.
3: పెద్దమ్మా, పెద్దమ్మా.
2: వచ్చావా కొడుక? యావండి, అబ్బాయి సుధాకర్ వచ్చాడు చూడండి.
4: అత్తయ్య గారు.
2: అయ్యో అయ్యో, నా కూడా సుమిత్ర కూడా వచ్చింది చూడండి, చూడండి. ఏమండి, అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
3: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా?
2: నిదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి భార్యడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు ఫోన్ చేయించాను నాయన.
4: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైంది అనుకుంటా. బా, వాసన వస్తోంది.
2: నా తల్లే, నా తల్లే, అదుగు ఆ గూట్లో దూదుంది తీసుకొచ్చి పెట్టమ్మా.
4: అలాగే అత్తయ్య.
2: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మావయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని.
4: కాదు కాదు, నా సొంత కూతురు లాంటిది అనేవారు.
2: అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండానే పోయారమ్మా మీ మావయ్య.
4: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటము చేసుకోండి అత్తయ్య గారు.
2: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
3: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా, నీ కోడ లేదా?
4: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
2: నేనేమన్నానమ్మా?
4: అదే, నాకెవరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నాకు కోపం వస్తుంది తెలుసా?
2: నా తల్లి, నా తల్లి, నిజమేనమ్మా, నాకెవరూ లేకపోవటం ఏమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానం లేమ్మా.
3: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
2: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయన, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి, శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయన.
4: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
2: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రానివాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు. ఆ మాటకి నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం

0: అంతా వెళ్ళిపోయాను నాయన.
1: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మా.
2: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమి నాయనా, 40 మంది వస్తారు. నాయనా సుధాకర్, నువ్వు ఆ పంచు నాయన, ఇవిగో 10,000 రూపాయలు.
1: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
2: అయ్యయ్యో, అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయడానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే.
0: మరే నాయన, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు. ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమ యాత్ర జరిపించు నాయన.
1: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
2: అవ్వో, తీసుకువస్తూనే ఉండండి, మీకంతా తొందరే.
0: అదేమిటమ్మా సుమిత్ర, తొందర ఏమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయి, నువ్వు వెళ్ళు.
2: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
0: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
2: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక.
0: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, కానీ ఎక్కడికి రాను. నాయనా సుధాకర్, నువ్వు వెళ్ళు నాయనా. అదేమిటి నాయనా, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖం వైపు చూస్తూ అలా నుంచుంటావే?
1: అలాగే వెళ్తాను కానీ పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
0: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకున్న ఆస్తులు గోలేమిట్రా సుధాకర్, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళు నాయన.
2: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు, అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
0: సుమిత్ర, ఏమిటమ్మా నువ్వు కూడా, వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
2: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
0: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
2: సీరియస్గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
0: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
2: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు, మావయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయింది అత్తయ్య గారు.
0: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
2: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
1: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం శకపొట్లు పట్టాలి.
0: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుక్కు తినాలా?
2: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేమటండి.
0: అయ్యో, ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం, అర్థమైందా?
0: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుతో రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకో 50,000 రూపాయలు ముట్ట చెప్తాను, ఏమంటావు?
2: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
0: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమతు నాకెక్కడదమ్మా? నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా ముష్టి ఎవరైనా 1,000,000 రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో, కానీ నేను వెయ్యలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
1: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసు అయిపోయిన దానివి, ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
0: అంటే ఏమిట్రా నువ్వనేది? నువ్వు ముసల్దానివి అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
1: నిజం అదేగా పెద్దమ్మా.
0: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయన. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
2: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
1: అబ్బా పెద్దమ్మా, నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు

0: లేవు. డబ్బు, డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తేల్చు నాంచకుండా.
1: ఇందులో నాంచటానికేముంది నాయనా? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి, వారసుడితో తలకురువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
2: అవ్వో ముష్టి, 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
1: ఒరే సుధాకర్,

0: ఆయన తలకొరివి పెడతాడని మీరెలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
1: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా? చెప్పరా.
0: అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మావయ్య గారు మీరలా ఉండేవారేమో, కానీ మేం మాత్రం అలా కాదు. మా ఇద్దరిది ఒకటే మాట. ఏమండి అంతేనా?
2: అంతే అంతే అంతే పెద్దమ్మా.
3: ఇంతకు నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త. చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి, అంతేగా? సరే, అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
0: చీచిచిచిచి, బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా?
2: పెద్దమ్మా, నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా?
3: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికే ఎందుకులే గాని, నేనిస్తానన్నా 50,000, మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగు నాయన. కాదు కాదు, అడగండి నాయన.
0: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
3: పెద్ద మనసు గలదాన్ని కనుకే మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలుకే ఎసరు పెడతానంటున్నావు, కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
0: మీకు తెలియదేముంది అత్తయ్య గారు? మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాశారనుకోండి, దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే అదే నా పేరుతో వ్రాశారనుకోండి, వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేదు. ఏమంటారు?
2: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు చూసావా? సుమిత్ర చెప్పింది చాలా కరెక్టు. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
3: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
0: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
3: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
2: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
3: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
1: ఒరే సుధాకర్, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నిన్ను నేను పెంచానురా ఈ చేతులతో, నీకు తల్లి లేని లోటు తీర్చానురా. కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లినిరా, ఆ విషయం మర్చిపోకరా నాయన.
2: అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా, పెద్దనాన్న చనిపోయారని తెలియగానే ఉన్న ఫలంగా వచ్చాను. కాదు కాదు, వచ్చాము.
3: నీ పెళ్ళయి 10 సంవత్సరాల్లో ముసలాలను నేను ఎలా ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా?
2: అదే మరే పెద్దమ్మా.
0: అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం? పెళ్ళైన తరువాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం?
2: అబ్బే, అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా. నేనే బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
0: ఇప్పుడు కూడా ఎంతో తీరుగు చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
3: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
0: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా, వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదుగా అత్తయ్య గారు.
1: వెళ్ళండి అమ్మా వెళ్ళండి. నేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
0: అత్తయ్య గారు, ఇక ముసుగులో గుద్దులాట వద్దండి, సూటిగా అసలు విషయం చెప్పండి.
3: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు? అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు.
0: అబ్బబ్బబ్బా, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
3: నేను చెప్పానుగా సుమిత్ర నా అభిప్రాయాన్ని.
2: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
3: రాయనుగాక రాయను.
0: సరే పదండి వెళ్ళిపోదాం.
2: ఏం పెద్దమ్మా వెళ్ళమంటావా?
3: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరు పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుక?
2: అంతే పెద్దమ్మా.
1: సరే అయితే వెళ్ళండి రా, వెళ్ళండి.
0: అత్తయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మావయ్య గారికి మా వారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
3: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ

0: నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
1: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి, పదండి వెడదాం. బో ఇంకా ఇక్కడే నిలబడ్డారే, సిగ్గులే కూడా రండి.
2: వెళ్తున్నాం పెద్దమ్మ.
0: వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మ?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్ళేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు, నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మ, నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాసే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా, మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ
0: ఎంత పని చేశావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు, ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముట్టెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేను ఎలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా నేను ఎలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
0: ఏమిటమ్మా నీకు గడుస్తాను, ఇన్నాళ్ళ బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోటాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు, నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు. శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
1: అబ్బా నా బాధ నేను పడతాను కానీ నువ్వు వెళ్ళు సీతమ్మ.
0: దుర్గమ్మ నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు, అర్థమైందా?
1: ఏమిటి సీతమ్మ నువ్వు అనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు అంతేనా?
0: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకాడ అనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం నా ఇష్టం అనటానికి.
1: ఇదిగో సీతమ్మ కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు, నీవేమీ నా చుట్టానివి కాదు పక్కానివి కాదు, అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి. అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
0: ఇదిగో దుర్గమ్మ నీకింత పొగరు పనికిరాదు, నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు, అందుకే నీ భర్త శవాన్ని అనాథన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ విరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
1: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
0: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
1: సీతమ్మ నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు అవునా? నేనెలాగో నీ కమ్మనన్నాను, పట్టణంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని అంతేగా.
0: అయ్యో దుర్గమ్మ నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి నాకు అలాంటి ఉద్దేశమే లేదు, కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరూ ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
1: నా బాధ నేనే పడతానులే కానీ సీతమ్మ నా గురించి నీ ఎక్కువగా బాధపడకు, నీ ఆరోగ్యం చెడిపోద్ది, సరే వెళ్ళరా సీతమ్మ.
0: ఇంతకీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
1: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
0: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
1: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది.

0: ఇదిగో మామగారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రా రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి ఈ శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట. వాళ్ళు రావటం, దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను. నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవల మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు, మీరు పెద్దవారు, ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలరా వ్యాపించిద్ది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోనుగాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే
1: ఉండవయ్యా బాబు. అడుగో మా అబ్బాయి వస్తున్నాడు. రానాయనారా బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందరెందుకు నాయనా, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
2: నా పేరు కిరణ్ కుమార్ అమ్మా. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
1: అర్థమైంది నాయనా, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
2: అమ్మా, నేను?
1: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదువంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
2: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
1: ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం, తీసుకెళ్తానంటున్న తరుణంలో నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
0: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు. ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పుడికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
1: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా, మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు. వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా. వెళ్ళు నాయన.
2: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా అలా జెండాకర్లా నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న 3 నువ్వు కలిపి 4 నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
1: బాబు కిరణ్.
2: అమ్మా.
1: చదువుకుంటున్నావా?
2: అవునమ్మా. ఏమిటమ్మా?
1: ఇవిగో ఈ కాగితాలు చూడ్నాయనా. బాబు ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివి అలా కళ్ళ వెంట నీరు కారుస్తున్నావెందుకు కిరణ్?
3: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతికుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
1: చూడాయనా, ఇక నుంచి నీకు కానీ నాకు కానీ మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను. నువ్వు నా కొడుకు.

0: నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీది, నీ బాధ్యత నువ్వు. సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
1: అయ్యో తప్పని కాదమ్మా, ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
0: బాబు నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
1: ఎంతైనా డబ్బు పాపిస్తుంది కదమ్మా.
0: నువ్వు మంచివారివేగా బాబు.
1: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది. నాకు మాత్రం మనసులో ఈ పాపిస్టు డబ్బు వలన.
0: డబ్బు పాపిస్టుదే బాబు, కాదనను. కానీ ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. ఫోనే నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో,
1: అమ్మా
0: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
1: అమ్మా
0: అయ్యో ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యో ఆ కళ్ళలో నీళ్ళేమిటి, ఏడుస్తున్నావా చిన్నపిల్లల్లా? ఊరుకో బాబు.
1: అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానివైనా నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
0: చాలు బాబు చాలు, ఆ మాట చాలు బాబు. ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చదువు బాబు, బాగా చదువు.
1: చదువుతానమ్మా చదువుతాను. అమ్మా అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
0: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనకు. నువ్వు కాదు బాబు అనాథవు. డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. నువ్వు కాదు అనాథవు. బాబు కిరణ్, ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
1: సరేనమ్మా. అమ్మా
0: బాబు
1: అమ్మా.
2: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మెల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు.

పి నందకుమార్ గారు వైలిన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. కాంభోజి రాగ ఆలాపన తానం. పల్లవి సాహిత్యం పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి గుహగణపతి జనని శ్రీకరి పాహిమాం. ఖండ త్రిపుట పల్లవి ఎత్తుగడ సంబంధించి 5 అక్షరాలు వదిలి.

Anum ta ta, anum ta, aga ga num ta, aga num ta, anum.

0: రాగం తానం పల్లవి కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం విన్నారు. పి నందకుమార్ గారు వైలెన్, వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం దేవా.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారంలోని కార్యక్రమ వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి భక్తి గీతాలు మొదటి భాగం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ అబ్బుల్ జబ్బార్. 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో రైస్ బీన్ సాగుతో ప్రయోజనాలు అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీతా పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి, ఇందులో ఇంటర్నెట్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం శ్రీ ఎం రవికుమార్ గారి ప్రసంగం, అనంతరం బక్రీద్ పండుగ ప్రాశస్త్యం అందిస్తున్నవారు శ్రీ మొహమ్మద్ అజ్మతుల్లా, అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ బృందం వారిచే అటవీ సంరక్షణ గీతాలు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పి శ్రీనుబాబు. 8:35 చిత్రసీమ, 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం విశేషాలు. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి భారత జన ఔషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:10 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, ఇక 1:30 వివిధ భారతీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈ వారం అంశం మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు, నిర్వహణ హారిక. 6:00 లలిత గీతం, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, రాత్రి 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో పట్టు విత్తన గూళ్ల ఉత్పత్తిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ లక్ష్మిగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:40 సినీ గీతం, 8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు, 9:30 చిత్రసీమ, 10:00 నేతగాని చలవ చేనేత వలువ పరిచయాలతో కూర్చిన రూపకం, నిర్వహణ శ్రీ ఎం హరి. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం

11:03. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతలకు శుభరాత్రి. మీ సేవలో అనురాధ. నమస్తే. జై హింద్.